ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్విని మాసం 1వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:48. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు సుప్రభాత వేకువలో శుభోదయం, నమస్కారం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో విందాం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇంతవరకు మీరు దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:45. మరికొద్ది క్షణాల్లో విన్నాం.

0: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎన్నో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటట్టు చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి పీఎండిఎస్ కింద కల్టివేషన్ చేయాలని.
0: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం మన్యం జిల్లాల్లో 0896345037 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకి అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రధానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్టాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55 దాటి 30 సెకండ్లు. ప్రసార విశేషాలు. ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విందాం.

ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 భక్తి సంగీతం. 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర స్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆయుర్వేద జీవన శైలి డాక్టర్ ఎస్ దుర్గాబాయి గారి ప్రసంగం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00-5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. 6:20 సమాచార దర్శిని. 6:30 యువవాణి. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటారు. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎయిట్ నైన్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 డైలీ హైలైట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:20 మధుర గీతాలు వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7 గంటలు. ఇప్పుడు విందాం జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: హైదరాబాద్ కేంద్రం. మెదక్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్ గారు.
1: మెదక్ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సమర్థవంతంగా నడుస్తుందని జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో వనమాసం కార్యక్రమంలో భాగంగా 492 గ్రామ పంచాయతీలకు గాను 12,20,363 చెట్లు నాటే విధంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు, అందులో 7,28,000 మొక్కలు నాటినట్లు తెలిపారు. వీటితో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేశామన్నారు. వీటితో పాటు జిల్లాలో 1,60,000 జాబ్ కార్డులు ఉండగా అందులో 1,19,000 కార్డులు సమర్థవంతంగా నడుస్తున్నాయని, ప్రస్తుతం ఉపాధి హామీ పనులు 9,000 మందికి రోజువారీగా పని కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా జలసిరిలో భాగంగా జిల్లాలో 1,200 నీటి నిల్వ గుంతలకు గాను 321 పూర్తయ్యాయని, వీటితో పాటు గ్రామాలలో వ్యక్తిగత సోక్ పిట్స్ 2,300 రాగా దాదాపు 300 సోక్ పిట్స్ పూర్తయ్యాయని అన్నారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో రైతులు పంట మార్పులు చేసుకున్నారు. వరికి బదులుగా కంది, మిరప, వేరుశెనగ, పెసరు, మొక్కజొన్న వీటితో పాటు జిల్లాలో దాదాపు 481 ఎకరాలలో ఆయిల్ పామ్ పండిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ చెప్పారు. జిల్లాలో 300,000 ఎకరాలలో వరి పంట వేశారని, వేసిన పంటకు దాదాపు 12,000 ఎకరాల వరికి మొగిపురుగు తగలడంతో చీడపురుగుల ప్రభావం రైతులపై ఉంటుందని, అందుకే పంట మార్పిడులు పద్ధతులు పాటించాలని, రైతులకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అన్నారు. జిల్లాలోని చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు, అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఆరోగ్యకరమైన సమస్యలు ఉన్న చోట్ల పరిశుభ్రత అపరిశుభ్రతపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, వీటితో పాటు నీటి నిల్వ గుంతలలో ఆయిల్ బాల్స్ తప్పనిసరిగా వేయించాలని గ్రామ సర్పంచులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కాగా జిల్లాలో ప్రసవాల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 17 ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన చారిత్రాత్మక రోజు అని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
0: ఇంతవరకు ఆర్ గంగారాం గౌడ్ గారు అందించిన మెదక్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-1178-00-1800-1178 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్ వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరబాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్ధరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
4: సభీ భాషా ఓ చేత్రో కి ఫిల్మో మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతి, భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సపనే, పరంపరా, సంఘర్ష ఓ భవిష్య కి సంభావనాయే భీ హే. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హే, ఉన్మే దేశవాసియో కో విశేషకర్ యువాఓ కో ప్రభావిత కర్నే కి అసీమ్ క్షమతా హోతీ.
3: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి అవార్డుల జ్యూరీ, నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
4: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
3: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం వర్ధిల్లుతూ సార్థకమయ్యాయని తెలిపారు.
5: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
3: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడుపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు

ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్లు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్ర దేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచీ నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4వ రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిజిత్ సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సెల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషి వీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం భక్తి సంగీత కార్యక్రమం. భక్తి సంగీత కార్యక్రమంలో విందాం అన్నమయ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి, ఆనంద్ భట్టాచార్య ఆలపించిన అన్నమాచార్య కీర్తన, సంగీతం ఎన్ఎం కీరవాణి.

ఇంతవరకు మీరు భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 7:20. ఇప్పుడు విందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర స్నానం.

0: చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణానక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్ములను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ అచ్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్య అని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృత

0: నిర్వహిస్తూ ఉన్నారు. అవృతం దినేనైవ దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమ శాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాత్ పగటిపూటే చేయాలి, రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుషోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహ అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నపన తిరుమల నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామి వారి యొక్క ఈ చక్రతాల వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేషశాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాధ్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్టై సనకాదిభిర్మునిగణ

0: ధదాయిన మహం శ్రీ వెంకటేశం గురు. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకటరమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది. ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని శాస్త్రరీత్య వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం. చక్రమా అని అన్నవయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ ఎని భయస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది. ఈ తిరుమల క్షేత్రంలో మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటోంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు మూడు మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా ఏం చేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో పుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు, తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు, నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు, ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా సపడ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు, అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవ అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు, వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాల్వారు మాత్రమే స్వామి పుష్కరిణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని, కానీ సేవకుడైనటువంటి చక్రతాల్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్రస్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటి జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితస్య ద్విజోత్తమైహి చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత ఆ మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు.

మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక్క క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహ అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూపా అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గర దాపు కోటానుకోటి తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తెలుస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేనూని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు, అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమిపై ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సూరిష్టి కలిగి అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహమంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదన ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆజ్యన ఐశ్వర్య వృద్ధిశ దుఃఖనాశిష్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్య మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనం ఇక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే

0: ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేళ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతో ఏన పుష్పము పుష్పతో ఎంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్యనాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదా ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళ వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఎన్ములే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు సమస్త తీర్థాలు సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం సాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ పాలు కానీ లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం అన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశః సుప్రీతః భవేతో అన్నారు. ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతుర్వర్ణ్యం సమృద్ధి. గవాది సర్వ జంతువులు బ్రాహ్మణాది సర్వ వర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి దేశశాంతి రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు శ్రేయః.

0: వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఎ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని
3: ఇంతవరకు మీరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో విందాం ఆయుర్వేద జీవన శైలి డాక్టర్ ఎస్ దుర్గాబాయి గారి ప్రసంగం. ప్రసంగం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
8: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
9: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆయుర్వేద జీవన శైలి. డాక్టర్ ఎస్ దుర్గాబాయి గారి ప్రసంగం.
11: ఆయుర్వేదాన్ని అథర్వణ వేదానికి ఉపవేదంగా చెప్పబడ్డారు. ఆయుర్వేదం అంటే ఆయుషోవేద ఆయుర్వేద. ఆయువును గురించి తెలియచేసే శాస్త్రాన్ని ఆయుర్వేదం అంటారు. దీని ముఖ్య ప్రయోజనం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వ్యాధి ప్రశమనం. అంటే స్వస్థుని యొక్క స్వాస్థ్యాన్ని పరిరక్షించడం మరియు ఆతురుడు అంటే రోగి యొక్క రోగాన్ని చికిత్సించడం ద్వారా నివారించడం. అసలు స్వస్థుడంటే ఎవరో తెలుసుకుందాం. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మల క్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్థ ఇచ్ఛ విధీయతే. దోషాలు అంటే త్రిదోషాలు, వాతము, పిత్తము, కఫము, ఇవి మూడు ఈక్విలిబ్రియంగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమస్థితిలో ఉండటం. అగ్ని జాటరాగ్ని సమస్థితిలో ఉండటం. ధాతువులు రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలు, ఈ ధాతువులు సప్తధాతువులు. మిగిలినటువంటి మలాలు ఇవన్నీ కూడా వాటి యొక్క క్రియలు సక్రమంగా సమస్థితిలో సమంగా తయారు చేయడం. వీటితో పాటు ప్రసన్నమైనటువంటి ఆత్మ, ఇంద్రియములు, మనస్సు కలిగి ఉన్నటువంటి వారిని స్వస్థుడు అని అంటారు. ఈ జాటరాగ్ని సమాగ్ని అనుకున్నా, జాటరాగ్ని మరీ ఎక్కువగా ఉంటే అది భస్మకాగ్ని అనే వ్యాధిగా చెప్పబడుతుంది. ఇందులో ఎంత తిన్నా కూడా తొందరగా జీర్ణమైపోవటం వల్ల వెంటనే మళ్లీ ఆకలిస్తుంది. దానివల్ల స్థూలకాయం రావడం, ఆ స్థూలకాయం వల్ల అనేక రోగాలు ఉద్భవిస్తూ ఉంటాయి. అలాగే జాటరాగ్ని మరీ తక్కువగా ఉందనుకోండి, ఎంత తక్కువగా ఉన్నా ఎంత ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకున్నా కూడా అసలు జీర్ణం కాకుండా ఉండి ఉంటుంది. ఇలా కొంతకాలం లాగే సరిగా జీర్ణం కాకుండా ఉన్నట్లయితే ఆమం ఏర్పడుతుంది. ఆమం అనేది ఒక టాక్సిన్ సబ్స్టెన్స్. సర్వ రోగాలకి ఆమమే కారణంగా ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి అగ్నిని చాలా జాగ్రత్తగా ఎంత తినాలో అంతే తిని, ఏమి తినకూడదో వాటిని మానేయడం చేస్తూ ఉండాలి. ఆతురుడు అంటే రోగి, రోగికి వచ్చిన రోగాన్ని చికిత్సల ద్వారా నివారించడం. ఎలా నివారిస్తామంటే ఈ చికిత్సలు ఆయుర్వేదంలో శోధన చికిత్సలు, శమన చికిత్సలు అని రెండు రకాలుగా చెప్తారు. శోధన చికిత్సలు శరీరాన్ని అంటే కోష్టాన్ని శుభ్రపరచడం, అంటే పంచకర్మలు, 5 విధములైనటువంటి ప్రధాన కర్మలు, అవి వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్షణం. ఇది సుశ్రుతానుసారం. చరకమతానుసారం వమన, విరేచన, అనువాసన వస్తి, ఆస్థాపన వస్తి మరియు నస్యకర్మ, ఈ 5 పంచకర్మలుగా చెప్తారు. వీటి వల్ల కోష్టాన్ని శుభ్రపరిచి, ఈ శుభ్రపరిచిన తర్వాత శమన చికిత్సలు చేసినట్లయితే, అయితే ఔషధాలు ఇచ్చినట్లయితే శరీరానికి చక్కగా పడతాయి, వ్యాధి తొందరగా నివారించబడుతుంది. కాబట్టి ముందు పంచకర్మలు అవసరమైన వాళ్ళకి, అంటే పేషెంట్ ఆ పంచకర్మలు చేయడానికి అర్హుడా అనర్హుడా అన్నది తెలుసుకొని పంచకర్మలు చేసి, దోషాలు పూర్తిగా సమస్థితికి వచ్చాక, అందులో ఉన్నటువంటి మలాలు పూర్తిగా నిర్హరణం జరిగిన తర్వాత, పూర్తిగా బయటకు వెలువరించిన తర్వాత శమన చికిత్సలు చేయాల్సి వస్తుంది. ఈ పంచకర్మలు ప్రధాన కర్మలు ఏమైతే ఉన్నాయో వాటికి ముందు శరీరానికి కొన్ని తైలాలు పెట్టి అభ్యంగనం

చేయడం. తర్వాత స్వేదకర్మ, కొన్ని రకాలైనటువంటి వాతాన్ని తగ్గించేటువంటి ఆకులు అవన్నీ వేసి కషాయాలు కాసి ఆ కషాయాల నుండి వచ్చే ఆవిరి ద్వారా శరీరానికి స్వేదకర్మ అంటే ఆవిరి పట్టడాన్ని స్వేదం అంటారు. ఇవి రెండు పూర్వకర్మలు, అంటే ప్రధాన కర్మలు ముందు చేసే కర్మల్ని పూర్వకర్మలని. ఇంకా ప్రధాన కర్మలు చేసినా కూడా ఏమైనా కొద్దిగా మలినాలు కోష్టంలో ఉన్నట్లయితే వాటిని బహిర్గరించడానికి బయట వేసేయడానికి చేసే ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో వాటిని పశ్చాత్కర్మలు అంటారు. ఈ పశ్చాత్కర్మలు ధూమపానం, కవళధారణం, గండూషం మొదలైనవి. శమన చికిత్సలంటే కొన్ని చూర్ణాలు, ఫర్ ఎగ్జాంపుల్ సీతోపలాది చూర్ణం, తాళిసాది చూర్ణం, అవిపత్తికర చూర్ణం, త్రిఫలాచూర్ణం మొదలైనవి. స్వరసాలు, డైరెక్ట్ జ్యూస్ మొత్తం, ద హోల్ ప్లాంట్ మొత్తం పంచాంగాల నుంచి అంటే వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు, ఫలాలు వీటి నుంచి మొత్తం నుంచి స్వరసం తీయటం, లేదంటే పర్టికులర్ పార్ట్ ఆకు నుంచి కానీ కాండం నుంచి కానీ వేరుకు నుంచి కానీ వాటి నుంచి రసం తీయడాన్ని స్వరసం అంటారు. ఈ స్వరసాలు తులసి స్వరసం, వాసా స్వరసం, భూమి అమలకి స్వరసం, భూమి అమలకి అంటే నేల ఉసిరి, ఇలా ఈ స్వరసాలు. వటి టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, కదిరాది వటి, త్రిజాతకాది వటి, వ్యోషాది వటి మొదలగినవి. గుగ్గులు, యోగరాజు గుగ్గులు, రాస్నాది గుగ్గులు, సింహనాద గుగ్గులు, కైశోర గుగ్గులు మొదలైనవి. ఇవి ముఖ్యంగా వాత రోగాల మీద ఎక్కువగా పెయిన్స్ తగ్గించడం కోసం ఉపయోగపడతాయి. అలాగే ఆసవారిష్టలు కూడా, ఇవి లిక్విడ్ మెడిసిన్స్, పులియపెట్టడం వల్ల అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో వీటిని తయారు చేస్తారు. ఇవి బాడీలోకి చాలా తొందరగా అబ్జార్బ్ అవుతూ ఉంటాయి, అంటే వీటికి ఉండే గుణాలు వ్యవాయి వికాసి అనే గుణాలు ఉండటం వల్ల చాలా శీఘ్రంగా శరీరంలోనికి టిష్యూలోకి చొచ్చుకొని పోవడం వల్ల ఎఫెక్ట్ చాలా తొందరగా వస్తుంది, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అవుతుందన్నమాట. అలాగే లేహ్యాలు, చ్యవనప్రాశావ లేహ్యం, అశ్వగంధావ లేహ్యం మొదలైనవి. ఇకపోతే తైలాలు, శరీరం మర్దన కొరకు ఇంతకుముందు చెప్పుకున్నాం పూర్వకర్మలకి అంటే ప్రధాన కర్మలకి, పంచకర్మల్లో ప్రధాన కర్మలకు ముందుగా శరీరానికి అభ్యంగనం చేస్తామని, వాటికి పూర్వకర్మలే కాకుండా శరీరంలో ఏ పార్ట్లో ఎక్కడైనా నొప్పి ఉన్నట్లయితే దానికి తైలాలు అభ్యంగం చేయొచ్చు. అయితే కొన్ని డిసీజెస్లో మాత్రం ఈ తైలం పైకి రాయడం వల్ల నొప్పులు ఎక్కువయ్యే స్కోప్ కూడా ఉంది, అవేంటో వైద్యుని పర్యవేక్షణలో వాడినట్లయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇకపోతే తైలాలు, కర్పూర తైలం, మహానారాయణ తైలం, ధన్వంతరి తైలం మొదలైనవి. ఇవే కాకుండా రసౌషధాలు అని కూడా కొన్ని ఉంటాయి. అవి ఆయుర్వేదంలో రసశాస్త్రం అనే దాని కింద చెప్పబడింది. ఇందులో మహారసాలు, ఉపరసాలు అని రెండు రకాలు. అభ్రవైక్రాంత మాక్షిక విమలద్రిజ సస్యక చెపల రసక చేతి, ఇవి మహారసాలు. అలాగే గంధాస్మ గైరి కాశీస కాంక్షి తాళ శిలాంజనం, ఇవి ఉపరసాలు. అలాగే కొన్ని మెటల్స్ కూడా. వీటిని పూర్తిగా శుద్ధి చేసి అంటే ప్యూరిఫై చేసి ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మెటల్స్ ని భస్మం చేయటం అంటే పుటం పెట్టి, అంటే హై టెంపరేచర్లో పుటం పెట్టి భస్మీకృతం చేస్తారు. మళ్ళీ ఈ పుటం కరెక్ట్గా జరిగిందా, ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కూడా ఆయుర్వేద శాస్త్రంలోనే చెప్పబడింది. అంటే ఒక పుటం అది యాష్లా తయారు చేసిన తర్వాత రేఖాపూర్ణత్వం అంటే రెండు వేళ్ల మధ్యలో తీసుకున్నట్లయితే మన వేళ్లకు ఉన్నటువంటి ఆ రేఖలు ఏమైతుందో దాని మీద పడాలి, దాన్ని రేఖాపూర్ణత్వం అంటారు. వారి తరము, ఇలా తీసుకున్న దాన్ని వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో గ్లాసులో నీళ్లు తీసుకుని దాని మీద వేసినట్లయితే అది హంస తేలినట్టు దానిపైన తేలాలి, దాన్ని వారి తరము అంటారు. అలాగే అపునర్భవం, ఒకసారి భస్మం అయిన తర్వాత అది తిరిగి తన పూర్వ స్థితికి రాకుండా ఉండడం అపునర్భవము. ఇవి మూడు కరెక్ట్గా ఉన్నట్లయితే వాటిని ఆ భస్మం కరెక్ట్గా జరిగిందని నిశ్చయించుకోవచ్చు. ఇలా ఈ ఔషధాలు ఇవ్వటం వలన చేసే చికిత్సలను శమన చికిత్సలు అంటారు. అసలు వ్యాధులు బారిన పడకుండా ఎలాంటి అలవాట్లు పాటించాలో చూద్దాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒకరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి నిద్రపోయేంత వరకు ఒక రోజు చేసే పనులు ఏమైతే ఉన్నాయో దానిని దినచర్య అంటారు. అలాగే ఋతువులను అనుసరించి ఏ ఋతువుల్లో ఎలాంటి పనులు చేయాలో చెప్పేది ఋతుచర్య. ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి, పెద్దల పట్ల గురువుల పట్ల అను విషయాలను చెప్పేది సద్వృత్తము అంటారు. ఆయుర్వేదంలో 8 విభాగాలు మెయిన్గా చెప్పబడ్డాయి. కాయ, బాల, గ్రహ,

0: ఉద్వాంగ శల్య దంష్ట్ర జ్వర వృషాన్. కాయ అంటే శరీరం, శరీరానికి చేసే చికిత్స. వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధికి చేసే చికిత్స కాయ చికిత్స. కాయ చికిత్స అంటే శరీరానికి కాకుండా శరీర అంతరగ్ని చికిత్స. అగ్ని కరెక్ట్గా ఉన్నట్లయితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అగ్ని కరెక్ట్గా ఉన్నట్లయితే వ్యాధులేమీ రావు. అగ్ని కరెక్ట్గా లేనప్పుడే ఆమమే ఏర్పడుతుంది, సర్వరోగాలకి కారణం ఆమమే అని చెప్పుకున్నాం. కాబట్టి అగ్ని కరెక్ట్గా ఉండేటట్లు చేసుకోవాలి, అది కాయ చికిత్సగా చెప్పబడుతుంది. తర్వాత బాలులకు వచ్చే, అంటే 12 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారికి వచ్చే వ్యాధులను, వాటి చికిత్సలను గురించి చెప్పేది బాలరోగం. దీన్నే కౌమార మృత్యుంగా కూడా అంటారు. గ్రహ చికిత్సలు, అలాగే ఉద్వాంగ చికిత్సలు, శరీర పైభాగానికి సంబంధించినవి, జత్రు ఉద్వగత రోగాలకు సంబంధించినవి, ఏమన్నట్లయితే రోగాలుంటే వాటికి చెప్పే చికిత్సలు ఉద్వంగ వ్యాధులు అంటారు, వాటి చికిత్సలు. శల్య, దీనికి సంబంధించిన విషయములు ఎక్కువగా సుశ్రుత సంహితలో సుశ్రుతు నుంచే చెప్పబడింది కనుక సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్ అంటారు. అలాగే చరకుడు కాయ చికిత్స గురించి బాగా చెప్పారు. శల్య చికిత్సల్లో ప్రస్తుతం ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో ఆనోలరెక్టల్ డిజార్డర్స్, ఫిస్చుల, పైల్స్, బగందరం అదే ఫిస్చుల, తర్వాత యాప్సెస్లు, కార్న్స్, ఇవన్నీ కూడా చికిత్సలు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఇవి శాస్త్రంలో కూడా చెప్పబడ్డాయి. అలాగే దంష్ట్ర, వివిధ జంతువులు క్రిమి కీటకాదులు కరిచినప్పుడు చేయి చికిత్సలు. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చి కుక్కలు కరిచినప్పుడు ఏమేమి చికిత్సలు చేయాలి. అలాగే స్నేక్ బైట్, తేనెటీగలు, తేళ్లు మొదలైన వాటివి కరిచినప్పుడు వాటికి చేసే చికిత్సలు. మళ్ళీ విష ప్రయోగం జరిగినప్పుడు ఎవరి మీదైనా, ఆయుర్వేదం చాలా సనాతనమైంది కాబట్టి ఆ రోజుల్లో రాజులు రాజ్యాలను ఏలుతూ ఉండేవాళ్ళు కాబట్టి రాజులకు శత్రువులు ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి రాజులకి విష ప్రయోగాలు జరిగే స్కోప్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి విష ప్రయోగం జరిగినప్పుడు ఏ ఏ లక్షణాలు ఉంటాయి, అసలు విషదాత అంటే విషాన్ని పెట్టేవాళ్ళ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి గురించి కూడా చెప్పబడింది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వ్యాధులు రాకుండానే, పూర్తిగా రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని, అవేం చేయాలో చూద్దాం. దినచర్యలో రోజువారీ ఆరోగ్య జీవన శైలి, నిద్ర లేచుట బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణాజీర్ణ నిరూపయాన్. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు సుమారు 45 నిమిషాల ముందు నిద్ర లేవాలి, అంటే అప్రాక్సిమేట్లీ 4:45 to 5 o'clock ఈ మధ్యలో నిద్ర లేవాలి. దీనివలన బుద్ధిమాంద్యం, ఒళ్ళు బద్ధకం పోతుంది. ఇంతేకాకుండా నవేడేస్ చాలా లేట్ నైట్ వరకు మేల్కొని ఉండటం, దానివల్ల తెల్లారి చాలా పొద్దు పోయేంత వరకు నిద్రపోవటం, 9-10 గంటలకు నిద్ర లేవటం, అప్పుడు టకటక రెడీ అయ్యి కాలేజీలకి, స్కూల్స్కి, ఆఫీస్కి వెళ్లడం, వెళ్తున్నప్పుడు టెన్షన్, అక్కడేమన్నా బాస్ ఏమన్నా అంటారేమోనని టెన్షన్, ఈ టెన్షన్ వల్ల స్ట్రెస్కి గురవటం, ఈ స్ట్రెస్ యాంగ్జైటీల వల్ల వాటికి సంబంధించినటువంటి డిసీజెస్ రావడం, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా సూర్యోదయానికి ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచినట్లయితే ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం యోగా, మెడిటేషన్ మొదలైన చేసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. మలమూత్ర విసర్జన, నేచర్ కాల్స్ తీర్చుకోవడం వలన శరీరం శుద్ధి అవుతుంది, మాలిన్యాలు తొలగి జీవనక్రియలు చక్కగా సాగుతాయి. ఇవి సూర్యోదయం లోపలే ముగించుకుంటే జీవనక్రియలు ఉత్తేజపడతాయి. పళ్ళు తోముకుంటాం, నాలుక గీచుకోవటం, ఇవి అందరికీ తెలుసు కదా, వీటి గురించి చెప్పాలా అనుకుంటున్నారు. అయితే ఏ ఏ పుల్లలను వాడాలి అన్నది చూద్దాం. వేప, కానుగ, ఉత్తరేణి, మద్ది, మర్రి, చండ్ర వంటి చేదు, కారం, వగరు, రుచి కలిగిన పండ్ల పుల్లను వాడాలి. లేదా త్రిఫలాలు అంటే హరితకి, ఆమలకి, విభితకి అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. త్రికటు, త్రికటుకములంటే మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, వీటి చూర్ణాలని, వీటి పొడులను కూడా దంతదావన చూర్ణంగా పళ్ళ పొడిలాగా వాడుకోవచ్చు. దీనివలన నాలుక, పండ్లు, చిగుర్లు వీటికి పట్టిన పాచి తొలగిపోవటమే కాకుండా నోటి దుర్వాసన ఉండదు, నాలుకకు రుచి చక్కగా తరులుతుంది, శ్వాస జీర్ణ వికారాలను దూరంగా ఉంచుతుంది. పుక్కిలు పట్టడం, గోరువెచ్చని నీళ్లతో, తేనె నీళ్లతో, నువ్వుల నూనెతో పుక్కిలు పట్టడం, దీనివలన పంటి నొప్పులు, వాపులు, రక్తస్రావం తగ్గి గట్టిపడతాయి. పెదవులు, చిగుర్లు, దవడలు, నాలుక, గొంతు చెడకుండా ఉంటుంది. తలనొప్పి, మెడపట్టేయడం, జలుబు, ముఖపక్షవాతం అంటే ఫేషియల్ పెరాలిసిస్ ఇవి రాకుండా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆయిల్ పుల్లింగ్ అని కూడా చేస్తున్నారు. ఇదే ఆయిల్ పుల్లింగే పుక్కిలింగ్ పట్టడం. నస్యకర్మ, శుభ్రమైన వెచ్చని నువ్వుల నూనె కాని, ఆముదం కాని, అణుతైలం కాని రెండు నాస్ట్రిల్స్ రెండేసి డ్రాప్స్ రెండేసి చుక్కలు వేసుకుని పైకి పీల్చడం. ఇలా చేసేటప్పుడు మెడ కింద రెండు దిండ్లు ఎత్తుగా పెట్టుకుని తల క్రిందికి వేలాడేటట్లు ఉంచి నస్యకర్మ చేయించుకోవాలి. ఇలా చేయడం వలన మెడ తలనొప్పి రాకుండా ఉంటుంది, జుట్టు రాలకుండా చక్కగా పెరుగుతుంది, దీర్ఘకాలిక జలుబు పోతుంది. అయితే ఈ నస్యకర్మ వైద్యుల పర్యవేక్షణలో చేయించుకోవడం చాలా మంచిది. అభ్యంగనం అంటే వంటికి నూనె పట్టించుకోవడం, మాలిష్ అంటారే అది. అభ్యంగం వలన అలసటి తీరి, బలాన్ని పెంచుతుంది, సుఖమైన నిద్రని ఇస్తుంది, నిద్ర లేచాక పునరుత్తేజాన్ని కలిగిస్తుంది. తలకు పట్టించిన నూనె జుట్టు రాలనివ్వదు, తెల్లబడనివ్వదు, చర్మం ముడతలు పడకుండా చూస్తూ కాంతినిస్తుంది. పాదాలకు రాయడం వలన తిమ్మిర్లు పగుళ్లు పోయేటట్లు చేస్తూనే కంటి చూపును మెరుగుపరుస్తుంది, నిద్రను కలిగిస్తుంది. స్నానం, ఉద్వర్తనం, ఉద్వర్తనం అంటే నలుగు పెట్టుకోవడం. కొవ్వు లేని వారికి, పిల్లలకు, వృద్ధులకు, బలహీనులకు వెన్న, నూనె, మీగడం వీటితో చేసినటువంటి నలుగు పెట్టాలి. అలాగే స్థూలకాయలకు, బలవంతులకు ఇవేమీ లేకుండా జస్ట్ ఉద్ఘర్షణం అంటే చూర్ణాలతో నూనె ఏమీ లేకుండా పైన మాత్రమే రబ్ చేయడం. ఇది చర్మ వ్యాధులను దరిచేయక కాంతివంతంగా చేస్తుంది శరీరాన్ని, చర్మాన్ని. అంతేకాకుండా కొవ్వుని, ఫ్యాట్ని తగ్గిస్తూనే ముడతలు పడనివ్వకుండా ఉంచుతుంది, దురద చెమట వాసన రాకుండా చేస్తుంది. అయితే నలుగు పిండి ఎలా చేసుకోవాలంటే శనగలు, పెసలు, ఉలవలు, బియ్యం సమానంగా తీసుకొని పిండి పట్టించి ఆ పిండికి గులాబీ, చందనం, వట్టివేర్లు వీటి యొక్క పొడిలు కలుపుకోవచ్చు. దీనిని ఉద్వర్తన ద్రవ్యంగా వాడుకోవచ్చు. వ్యాయామం, శరీర శ్రమ, నుదుటికి చెమట పట్టే వరకు లేక శరీరానికి ఆయాసం అలసట కలిగించే ఏ శారీరకమైనటువంటి శ్రమ అయినా వ్యాయామమే. దీనివలన శరీరం తేలిగ్గా, దృఢంగా, కాంతివంతంగా ఉంటుంది. ఆకలిని, జీర్ణాన్ని పెంచి కీళ్లు, కండరాలు వీటికి శక్తినిస్తుంది. కొవ్వును కరిగించి కండరాలను పెంచి శరీరాకృతిని తీర్చిదిద్దుతుంది. శరీరంలో స్రవించే అన్ని అవయవాలకు ప్రేరణనిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది. స్నానం, చన్నీటి వేడినీటి స్నానానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. ఎండ వేడి కాలంలో చల్లటి నీళ్లతోనూ, చలికాలంలో వేడి నీళ్లతోనూ స్నానం చేయాలి. స్నానం శరీర తాపాన్ని, మలినాలని, దుర్గంధాలను తొలగించి శరీరానికి శుభ్రతనిస్తుంది. ఆకలిని, జీర్ణాన్ని పెంచి శుభ్రతనిస్తుంది. బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడం వల్ల కళ్లకు మంచిది, క్రిములను దరిచేరనీయదు. మామూలుగా మనం బయటకు వెళ్లే ముందు మాత్రం శుభ్రంగా తయారై వెళ్తాం, కానీ ఇంటికొచ్చాక అలాగే ఉంటాం. అలా కాకుండా బయట దుమ్ము, ధూళి, పొగ వాయు కాలుష్యంలో ఉంటుంది కాబట్టి బయట నుండి వచ్చాక తప్పనిసరిగా ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. భోజనం, ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి అంటారు. అంటే ఒక రోజులో ఒక్కసారి తింటే మహాయోగి అని, రెండుసార్లు భోజించినట్లయితే వారిని మహాభోగి అని, అలాగే త్రిభుక్తి మూడు పూటలా భోంచేసేవాళ్ళని మహారోగి అంటారు. భోజనం ఎలా ఉండాలంటే అన్నం, కూరలు, మాంసం.
1: ఇంతవరకు మీరు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆయుర్వేద జీవన శైలి డాక్టర్ ఎస్ దుర్గాబాయి గారి ప్రసంగం విన్నారు. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

वहां एक हाथी भी रहता था। वो दिन भर इधर उधर घूमता रहता था।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట దేవుళ్ళు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన జొన్నవిత్తుల గీతం సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.

0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం. సోగ్గాడే చిన్ని నాయన ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, ధనంజయ్ పాడిన బాలాజీ గీతం సంగీతం అందించిన వారు అనూప్ రూబెన్స్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆరెంజ్ ఈ చిత్రం కోసం. షాహిల్ హదా చిన్మయ్ పాడిన వనమాలి గీతం, సంగీతం హరిచేరాజ్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, దేవన్ ప్రసన్న పాడిన వేటూరు సుందరరామమూర్తి గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రసీమలో ఇప్పుడు విన్నాం ఆది కేశవ. ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట దృశ్యం. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం కార్తీక్.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: చిత్రసీమలో ఇప్పుడు విన్నాం శతమానం భవతి. ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ చిత్ర పాడిన రామజోగేశ్వర శాస్త్రి గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

ఇంతటితో చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 10 గంటలు. ఇప్పుడు విందాం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:06:44. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సమరసింహారెడ్డి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగుల గోపాల్, అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, అభిహాసిని వైష్ణవి నితిన్, మీ అందరి కోసం ఈ పాట.

0: అష్టాంగ సంగ్రహాలు చాలా డిస్క్రిప్షన్ ఇచ్చాడు, 8 రకాలటువంటి నీటి నిల్వలు, అందులో వర్షోదకం మంచిది అని చెప్తాడు. బట్ ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో, పొల్యూషన్ పరిస్థితుల్లో మనం అలా చెప్పలేం, కాలానుగుణంగా దీంట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
1: మరి మామూలుగా మనం ఇప్పుడు చూస్తే ఆయుర్వేదంలో కొన్ని చికిత్సలకు మందులున్నాయి, కొన్ని చికిత్సలు లేవంటాం. అలాగే ఇప్పుడున్న యువతలో ఎక్కువగా వచ్చే నిద్రలేమి, డిప్రెషన్, యాంగ్జైటీ ఇటువంటి నాళ్లకు సంబంధించిన వ్యాధులు కానీ, మానసికమైనటువంటి సమస్యలకు కానీ ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉందా లేదు, వీటికి పరిష్కార మార్గాలు ఆయుర్వేదం లేవు, ఖచ్చితంగా అల్లోపతికి వెళ్లాలి?
0: అలా ఏం లేదండి, ఆయుర్వేదంలో మానసిక చికిత్సకు కూడా మందులున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఆరోగ్యం, ఆరోగ్యవంతుడు ఎవరు అనే దానికి డిస్క్రిప్షన్ ఇస్తాడు. సమదోష సమాగ్నిష్ట సమధాతు మలక్రియ ప్రసన్నాత్మీంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే అంటాడు ఆయుర్వేదంలో. అంటే కేవలం నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఆరోగ్యవంతుడు కాదు, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః, మనః అన్నాడు. నీ మనస్సు కూడా ప్రసన్నంగా ఉన్నప్పుడే, అంటే వెన్ యు ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ హెల్దీ దెన్ ఓన్లీ యు ఆర్ కాల్డ్ ఏ హెల్తీ పర్సన్ అంటాడు. సో మానసిక సమస్యల గురించి కూడా ఆయుర్వేదంలో చాలా విపులంగా డిస్క్రైబ్ ఇచ్చాడు. అందుకనే దోషాల గురించి డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు శారీరక దోషాలు ఎలాగైతే మూడు ఉన్నాయో, వాత పిత్త కఫాలు ఎలాగైతే మూడు ఉన్నాయో, వీటి యొక్క హెచ్చుతగ్గుల వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చినట్లే మానసిక దోషాలు రెండున్నాయి, రజస్సు తమస్సు. ఈ రజో తమస్సుల వల్ల మానసిక రోగాలు వస్తాయని చెప్తాడు. మానసిక యోగా యొక్క ఇంపార్టెన్స్ చాలా తీసుకోవచ్చు ఇక్కడ. ప్రాణాయామం గాని మెడిటేషన్ గాని ఈ మానసిక సమస్యలు తీసుకు

మహర్షి మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్న పాట రేస్ గురం చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుండి, కామారెడ్డి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు వేణు రాపూర్ నుండి. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:28.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట వకీల్ సాబ్ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ రిక్వెస్ట్ పంపించారు ఒక మంచి పాట కోసం. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా, ప్రతీక్ష, రాజ్ కుమార్, కీర్తి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట మణిశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్ సిసిరోలియో మధుప్రియ పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి భీమ్ సిసిరోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, అలాగే న్యావనంది నుండి శ్రీరామ్, నరేందర్, కమల, సుచి, శృతి, సంజు, అఖి, చిట్టి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత రిక్వెస్ట్ పంపించారు ఒక మంచి పాట కోసం. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇరుముడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి దివాకర్, విమల, యశ్నా, త్రివేద, హేమలత, విశ్వనాథ్, చోటుప్పల్ నుండి, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.
1: వీరమణి గంటనే విల్లాలి వీర

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లక్లో సమయం 10:42. వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం ఈద్ నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ సతీష్ కుమార్ సంగీత వరంగల్ నుండి, అలాగే మాధవి ఆంజనేయులు బుధాన్ పుచ్చంపల్లి నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లోజ్ సమయం 10:51 అవుతుంది. వాల్తీర్ వీరయ్య చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని, వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది వాల్తీర్ వీరయ్య నుండి ఈ పాట.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:55 అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జురాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జురాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు సాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామన శిక్షా సేవ్ ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్స్ గవర్నర్ పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం భావనతో కృషి చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు రాష్టంలో 7563 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బాధితుల నష్టపరిహారం గ్రీన్ ఛానల్ ద్వారా సత్వరం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా చెప్పారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ ఏగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సాండిలియా పురస్కారం అందుకున్నారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి భవిష్యత్ తరాలు కాపాడే లక్ష్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొంటూ ఏగల్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని రాష్ట వ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేశారు. టెక్నాలజీ, డిజిటల్ పోలీసింగ్ టూల్స్ వినియోగించి పెండెన్సీ తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశించారు. నెలవారీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిరోధం, మహిళా భద్రతపై ప్రజా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని, ఫిర్యాదులు తుది పరిష్కారం కోసం ఫాలోఅప్ చేయాలని అధికారులకు సూచించారు.

రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:03 దాటి 19 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి సంగీత దర్శకులు.

గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ అశోక్. 1960-70ల మ్యూజిక్ మాస్ట్రో పాశ్చాత్య సంగీత వాయిద్యాల పదనిసల మాధుర్యాలతో పరవశింపజేసిన ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, కన్నడ స్టార్ హీరో కాంబోలో ఏకంగా 50 సినిమాలకు పైగా సంగీతం అందించిన స్వర దిగ్గజం రవివర్మకే అందని ఒకే ఒక అందానివు అనే స్వరభాణితో ముగ్ధులను చేసిన స్వర సామ్రాట్, రాశాను ప్రేమలేఖలెన్నో అంటూ స్వర ఛరిని కురిపించిన మాస్ట్రో ఇళయరాజా గురువు, పాడనా తెలుగు పాట అంటూ దేశభక్తి రసస్వాదన మేళవించిన దక్షిణ భారత మేటి సంగీతకారులు, ఒక వేణువు వినిపించెను అనురాగదేవత అంటూ అనురాగ గీతిక అంటూ చిరస్థాయి వేణునాదాలను పలికించిన వేణావాణి సంగీత దర్శకులు ఆయనే జీకే వెంకటేష్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలతో పాటు సినీ ప్రయాణం, ఆనుమత్య లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

నటులుగా, నిర్మాతగా, గాయకునిగా, సంగీత దర్శకులుగా బహుముఖైన ప్రజ్ఞాపాఠవాలు జికే వెంకటేష్ గారు సొంతం చేసుకున్నారు. సంగీత జ్ఞానము, స్వరాలద్దే అసాధారణ ప్రతిభ తండ్రి వారసత్వంగా వచ్చింది. జికే వెంకటేష్ గారి తండ్రి సంగీత విద్వాంసులు, తన కుటుంబ సభ్యులంతా కూడా మరి సంగీతంలో ఆరితేరిన వారే కావటం విశేషం. జికే వెంకటేష్ గారు వీణ వాయించడంలో నైపుణ్యశీలన్నమాట. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తి కావడంతో ఇండస్ట్రీకి వెస్టర్న్ మ్యూజిక్ను పరిచయం చేసి ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారు, కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు ఆ రోజుల్లో అంత గొప్ప సంగీత దర్శకులు జికే వెంకటేష్ గారు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటన సంగీతం తెలుసు కాబట్టి తెర మీద కనిపించాలనే కోరికతో మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని సినిమాల్లో బాల నటులుగా కూడా నటించారు. అప్పుడే అప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్తో పరిచయం ఏర్పడిందన్నమాట. అలా ఆయనతో కలిసి జీకే వెంకటేష్ గారు తమిళ సినిమాకు పనిచేస్తూనే నేపథ్య గానం కూడా చేశారన్నమాట. సంగీతంలో నేర్పరి కాబట్టి విశ్వనాథన్ రామూర్తి గారుల వద్ద సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి మంచి మెలకువలు నేర్చుకుని, అంటే ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఏ విధంగా బాణీలు కట్టాలి, ఎలాంటి సంగీతం ఇష్టపడతారు, తర్వాత కొత్త కొత్త క్రియేటివిటీ నాలెడ్జ్తో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడాలి, ఎలా బీజమ్స్ వాడాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుని అనతి కాలంలోనే కన్నడ చిత్ర స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చరిత్ర సృష్టించారు హైదరాబాద్ వాసి జీకే వెంకటేష్ గారు.

జీకే వెంకటేష్ గారి అసలు పేరు గురజాడ కృష్ణదాస్ వెంకటేష్. 1927 సెప్టెంబర్ 21 హైదరాబాద్లో జన్మించారు. మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ పరంగా 1938 మద్రాసు వెళ్లారు. కోరస్ గీతాలతో, చిన్న చిన్న వేషాలతో సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి 1952 ఒక తమిళ నడిగై పేరుతో డబ్ అయిన సినిమాతో సంగీత దర్శకులుగా కెరియర్ మొదలుపెట్టారు. అది కూడా అప్పటి కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్తో. అది మొదలు వారి కాంబోలో 50 సినిమాలకు పైగా ఒక్క జీ వెంకటేష్ గారే మరి సంగీతం అందించడం వారి ఘనతకు ఒక నిదర్శనం.

కన్నడ చిత్ర పరిశ్రమలో సంగీత పాటల పరంగా సంగీతం పరంగా జైత్రయాత్ర సాగిస్తూనే అటు తమిళం, హిందీ, తెలుగు భాషా చిత్రాలకు కూడా అదిరిపోయే సంగీతం అందించారు. మంచి పాటలు కంపోజ్ చేశారు, మధురమైన బాణీలు అందించారు. 1959లో మహిషాసురమర్దిని, సంచారి, విజయ వీరగాథ, విజయ వీరుని కథ, అలాగే 1968లో అత్తగారు కొత్తకోడలు చిత్రాలకు కమ్మని పాటలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అలా తెలుగు సినిమాల పరంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనుముత్యాల లాంటి పాటలను స్వరబద్ధం చేసి తనకంటూ ఒక మార్క్ను క్రియేట్ చేశారు జీకే వెంకటేష్ గారు.

వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇవ్వడంలో జీకే వెంకటేష్ గారిది ప్రత్యేకమైన శైలి. ఆయన సంగీతం అందించిన చిత్రాలు విజయంగా ముగించడానికి కారణం కూడా ఆ సూత్రమే. దాదాపు అన్ని భాషల్లో కలిపి 600 పైగా చిత్రాలకు వినసొంపైన అజరామర చిత్రాలకు సంగీతం అందించారు. 1969 వచ్చిన నాటకాలు రాయడు, సినిమా పాటలు మరి ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలుసు. ఆ స్వర బాణీలు నేటికి ఓ మైమరపు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యంత ప్రతిభగల సంగీత జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా గారికి జీకే వెంకటేష్ గారి గురువు. తనతో పాటు దాదాపు 200 సినిమాలకు ఇళయరాజా గారు పనిచేశారు. కాబట్టి ఆ మేధా సంపత్తిని పొనికిపుచ్చుకున్నారు ఇళయరాజా గారు. ఇళయరాజా గారి వెస్ట్రన్ మాయాజాలం కూడా జీకే వెంకటేష్ గారి వద్ద నుండే నేర్చుకుని మరి ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు ఇళయరాజా గారు. ఆ సక్సెస్లో మరి మన జీకే వెంకటేష్ గారి పాత్ర కూడా చాలా చాలా ఉంది.

లతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించారు. మీరు విన్న ఆ పాట 1979లో తెరకెక్కిన ఏఎన్ఆర్ చిత్రం రావణుడే రాముడైతే. చిత్రంలోని పాటలు, జీకే గారి స్వరాలు వీణలై సరికొత్త అనుభూతులను అందిస్తూనే ఉన్నాయి. తెలుగులో జీకే వెంకటేష్ గారు తక్కువ సినిమాలకే సంగీతం అందించినప్పటికీ అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్.

పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో, అంటే హైదరాబాద్ ప్రాంతంలో. కానీ కన్నడ చిత్ర పరిశ్రమను ఏలటమంటే ఎలాంటి ప్రతిభ ఆయన సొంతమో ఒక్కసారి మనం ఊహించుకోవాలి. అసలు నిజంగా ఊహకందనటువంటి అంశం అంతటి ప్రతిభాశాలి జీకే వెంకటేష్ గారు. ఆయన తెలుగులో కొన్ని చిత్రాలకి పనిచేసినప్పటికీ ప్రతి పాట ఆనిమిత్తమై నిత్య చైతన్య గీతాలుగా మరి మన చెవుల్లో వీణులు విందును అందిస్తూ ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు కాబట్టి ఆయన అన్ని సినిమాలు చేయగలిగారు. అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఆయన వెస్ట్రన్ మ్యూజిక్ని పరిచయం చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఈ క్రెడిట్ ఉంది, ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయనలో ఆయన సంగీతంలో తర్వాత ఆయన బాణిలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఒక మంచి జ్ఞాని అన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అసలు ఆయనకు ఆయనే సాటి అనేంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు జీకే వెంకటేష్ గారు.

ఆయన స్వర వీణలోంచి వచ్చినటువంటి కొన్ని గీతాల్లో కొన్ని పాటలైతే ఎప్పటికీ మధుర గీతాలుగా ప్రేరణ గీతాలుగా నిలిచిపోయినటువంటి పాటలు కూడా ఉన్నాయి. అందులో 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి చిత్రంలోని అన్ని పాటలు కూడా ఆల్ టైమ్ హిట్స్. ప్రతి పాట కలకాలం నిలిచేవే కావటం విశేషం. అయితే మరి మనం జాతీయ పండుగలు జరుపుకుంటాము. జాతీయ పండుగల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడి యొక్క దేశభక్తి నరనరాన ఏ విధంగా ఉప్పొంగుతుందో, ఏ విధంగా ఆ మనసు పులకించిపోతుందో, తన్మయత్వంతో మనం దేశభక్తితో ఊగిపోతామో, అలాంటి సమయంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏట కూడా ఆ పాట వినాల్సిందే. ఆ పాట మైకుల్లో లౌడ్ స్పీకర్స్లో మారు మ్రోగుతూనే ఉంటాయి. ఎప్పటికీ ఎప్పటికీ చిరకాలంగా

పాటను ఎల్లకాలం వినేలా మళ్ళీ మళ్ళీ వినిపించేది, మనసు పొరలను మీటేది స్వరపాణి. అది నిత్య వసంతమై విరిసేల చేస్తుంది. మాఘమాసం వల ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, ఎప్పుడూ వినాలనిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పాటలను స్వరభాణి చేసి మనందరినీ తన్మయత్వంలో ముంచేశారు. విన్న ప్రతిసారి పరవశించిపోవటమే మన వంతు. అలాంటి కమ్మని పాటలు జీకే వెంకటేష్ గారి స్వర వీరులోంచి వచ్చాయి. అందుకే మనమందరం కూడా ముగ్ధులమయ్యాము. విన్నసారి మరో కొత్త అనుభూతికి లోనవుతున్నాము.

తరాలు మారుతున్నా కూడా ఆ పాటలోని మాధుర్యం మాత్రం మారదు. అలాంటి అద్భుతమైనటువంటి బాణిలతో పాటు కమ్మని పాటలు మనకిచ్చారు, తర్వాత మంచి సంగీతం అందించారు. అలాంటి వాయిద్యాల కూర్పు కూడా మరి వచ్చే తరాల వారికి అందుతుందా అంటే నిజంగా అందదు. ఎందుకంటే అదొక యూనిక్, ఆయన ఒక ట్రెండ్ని సెట్ చేశారన్నమాట జీకే వెంకటేష్ గారు. నిజానికి సంగీతానికి ఎల్లలు లేవు, భాషతో సంబంధం లేదు. వీణుల విందైన సంగీతం వాణి ఉంటే చాలు, మైమరిచిపోతాము విన్న ప్రతిసారి కూడా. అలాంటి కమ్మని గీతాలు మనకిచ్చారు జీ వెంకటేష్ గారు. ఆయన తెలుగులో బాగా పేరు తెచ్చినటువంటి సినిమాలు, తర్వాత పాటలు మీరు విన్నారు కదా, ఇంకా వాటితో పాటు చాలా చాలా పాటలు ఉన్నాయి. మరి అన్నీ ఒకేసారి మనం వినిపించలేం కాబట్టి, మరి ఆల్ టైమ్ హిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంత అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారు.

0: ఇది ఇవాళ్టి గుర్తుకొస్తునే కార్యక్రమంలో అలనాటి మేటి సంగీత దర్శకులు జికి వెంకటేష్ గారి జీవిత విశేషాలతో పాటు, సినీ జర్నీతో పాటు ఆయన స్వరవీణంలోంచి వచ్చినటువంటి ఆనుమత్య లాంటి పాటలు విన్నారు కదా. మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్ నమస్తే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के आज 8 वर्ष पूरे हो गए हैं. प्रधानमंत्री

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. కొన్ని క్షణాలు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సక్సెస్కు ఫార్ములాలు, సక్సెస్ రావాలంటే ఏం చేయాలి, ఎలా కృషి చేయాలి, ఎలా కఠోర సాధన చేయాలి, మనం విజయం సాధించడానికి ముందు ఎలా ప్రణాళిక వేసుకోవాలి, ఇలాంటి విషయాల పట్ల కొన్ని సందేశాలు ఇచ్చారు మన భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆయన స్ఫూర్తివంతమైన మాటలు మనం సక్సెస్ ఫార్ములాకు, అంటే మన జీవిత సక్సెస్కి, మన జీవితంలో సాధించే విజయాలకు అనువర్తింప చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని మాటలు, ఆయనకు సంబంధించినటువంటి స్ఫూర్తివంతమైన మాటలు మీ ముందు ప్రయత్నం చేస్తాను.

ఆర్య సినిమా కోసం సాగర్ పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. జీవితంలో ప్రతి ఒక్కరూ విజేతలే వ్యక్తిగతంగా ఆలోచిస్తే. అందుకే విజేత వేరు, ప్రపంచ విజేత వేరు. పోటీలో గెలవటం వేరు, ప్రపంచ పోటీలో నెగ్గటం ఇంకో వేరు. అలా విశ్వ విజేతగా గెలవాలంటే, నెగ్గాలంటే, విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యాంశాలను మరవద్దు అంటారు క్రికెట్ ఎవరెస్ట్ శిఖరం సచిన్ టెండూల్కర్ గారు. మరి ఆయన ఏమేమంటారంటే, ఆయన చాలా చెప్పారు, ఆయన ప్రతి మాట ఒక సందేశమే. కాకపోతే కొన్ని మాత్రం ఒక బేసిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటారు ఆయన. మీ కలలు చేజింగ్ ఆపడం ఆపకండి, ఎందుకంటే కలలు సాకారం అవుతాయి. ఎదుటి వాళ్ళు మీపై రాళ్ళు విసిరితే వాటిని మైలురాళ్లుగా మార్చుకోండి. ఎప్పుడు ఇంకొకరితో పోల్చుకోవద్దు, ప్రయత్నం చేయవద్దు అని సందేశాలు ఇచ్చారు. నిజమే కదా, కార్యశీలి అంటే ఒక యూనిక్గా ఉండాలి, అప్పుడే అందరిలో విజేతగా నిలుస్తారు. మరిన్ని ఆసక్తికర సందేశాలు విందాం.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు తన క్రీడాభిమానులకి కాకుండా వివిధ రంగాల్లో విజయం సాధించేవారికి కొన్ని సందేశాత్మకమైనటువంటి మాటలన్నమాట ఆయన ఇచ్చినటువంటి. చాలా సందర్భాల్లో చాలామంది చెప్పేవి, కానీ క్రీడలో అత్యున్నతంగా రాణించాలంటే, విజయ తీరాలను చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయా రంగాల్లో ప్రపంచాన్ని జయించిన ప్రముఖుల సందేశాలను తప్పకుండా పాటించాలి, సాధించాలి, ఆచరణలో పెట్టాలి, అనుకున్నది సాధించాలి అని భావించేవారి కోసం ఇలాంటి మాటలన్నమాట, గోల్డెన్ వర్డ్స్. మనం అసలు పోటీలో నిలవాలని అనుకున్నప్పుడే మనం సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి ఎంటర్ అయినట్లు. అందుకే సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగా మనం స్థిరంగా ఉండాలి అంటారు సచిన్ గారు. మన ప్రవృత్తిని అనుసరించి స్పష్టంగా ఆలోచించాలి అని అంటారు. మరి నిజంగా ఒక ఏదైనా ఒక రంగంలోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే అక్కడ ఎదురయ్యే ప్రతి సవాళ్లను మనం ఎదుర్కోవాలి, ప్రతి అంశాన్ని మనం ఒక సవాలుగా స్వీకరించాలి, ఎదురయ్యే ప్రతి ఒక దాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళాలి. కొన్ని కొన్నిసార్లు మనం అన్నింటినీ త్యజించవలసి వస్తుంది. సో కాబట్టి ఒక రంగంలోకి మనం ఎంచుకున్నటువంటి రంగము అది ఉపాధి కోసమా, లేకపోతే చరిత్ర సృష్టించడం కోసమా, లేకపోతే 10 మంది ప్రయోజనం కోసమా, లేకపోతే అందరికీ ఆదర్శంగా నిలవటం కోసమా అనేది పక్కన పెట్టి మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంది, ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యం చేరిన తర్వాత దేశ ప్రయోజనాలు, దేశ ప్రతిష్ట ఎలా పెరుగుతుంది, ఎలా గర్విస్తుంది అనే దాని మీద కూడా ఆధారపడుతుంది. దానికి తగ్గట్టే మన ప్రణాళిక వేయాలి. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు మన భారతరత్న సచిన్ టెండూల్కర్ మన జాతికి ఇచ్చారన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాటలు ఆయన ప్రతి మాట. కారణం ఏంటి అంటే ఆయన ఏం సాధించారు అనేది, ఆయన సాధించింది భారతరత్న. అంటే అలాంటి వాళ్ళ ప్రతి మాట కూడా అక్షర సత్యం, ఆచరణలో పెడితే అనుకున్నది సాధించడం తథ్యం.

వరల్డ్ కప్ గెలవటం ఒక అదృష్టం కాదు, అదొక సాధన ప్రక్రియ. అకస్మాత్తుగా వచ్చి చేరేది, అందుకునేది కాదు. ఎలా అంటే, ఒకేసారి 50వ మెట్టు ఎక్కలేం కదా. ఒక్కొక్కటి దాటుకొని విజయ శిఖరం చేరినట్లుగా ఉంటుంది ప్రపంచ విజేత లక్ష్యం. అందుకే కింది స్థాయి నుంచి సాధన పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఎదుర్కొనే సత్తా, మెలకువలు, అంచనా సామర్థ్యం, పోటీలో గెలిచే సత్తా వస్తుంది అంటారు సచిన్ గారు. సుదూర లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచించకున్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో ఒక లక్ష్యంపైనే, ఒకే అంశం గురించి, ఆ లక్ష్యం గురిపెట్టి దానికోసమే తపించాలి, దానికోసమే పనిచేయాలి, దానికోసమే కఠోర సాధన చేయాలి. మనకు చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎన్ని లాగుతున్నా సరే, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎదురైనా సరే, లక్ష్యం నుండి మాత్రం గురి తప్పకూడదు. అప్పుడే విజయం సాధిస్తాం. నిజంగా విజయం రాత్రికి రాత్రికి వచ్చేది కాదు, అదొక నిరంతర ప్రక్రియ, నిరంతర సాధన. సాధనతో పాటు త్యాగం కూడా ఉంటుంది అందులో. సో ఇవన్నీ ఉంటేనే మనం కొన్ని గొప్ప గొప్ప లక్ష్యాలు సాధిస్తాము. సాధకుల లక్ష్యం ఇలా ఉండాలి అని మార్గనిర్దేశం. ఎప్పటికీ తరం మారుతున్నా కూడా ఈ అమృతం లాంటి వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి అంటారు భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్తే. మీరు వింటున్న పాట చిరుత సినిమా కోసం రాహుల్ నంబేర్ సుచిత్ర పాడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధిన్కర్కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధిన్కర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు

0: గ్లోబల్ సౌత్ దేశాల మధ్య బిజినెస్ సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
1: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled. Growth has remained robust. And India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ప్రీఫిల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
2: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్టీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా గల్ఫ్ సహకార మండలి, అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తులు, ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాలవైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిస్సాలో పలు దక్షిణ తీరప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఒడిస్సా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిస్సా రాష్టాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ

0: సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పతకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పతకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది వర్మ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాలరాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈరోజు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్.
2: అందరికి నమస్కారం. ఉదయం టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పూరి, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇడ్లీ కనిపిస్తే కొందరు ఇది చాలా హెల్దీ అంటారు. దోశ కనిపిస్తే ఇంకొందరు దోశలో నూనె ఉంటుంది కాబట్టి ఇది అంత హెల్దీ కాదు అంటారు. మరి నిజంగా ఏది ఆరోగ్యకరం, ఇడ్లీనా దోశనా? మీరు ఇడ్లీ టీంలో ఉన్నారా లేక దోశే నా ఫేవరెట్ అని చెప్పే దోశ టీంలో ఉన్నారా? ఒకసారి మీ మనసులోనే చెప్పుకోండి, ఇడ్లీ లేదా దోశ. అయితే ఈరోజు మనం ఎలాంటి ఊహాగానాలు లేకుండా రెండింటిని సరిగ్గా ఒక్కసారి చూద్దాం. ముందుగా ఇడ్లీ దగ్గరికి వెళ్దాం. బియ్యం, మినపప్పు వంటి పదార్థాలతో పిండిని తయారు చేసి అది పులిసిన తర్వాత ఆవిరితో ఉడికిస్తే మనకు మెత్తటి ఇడ్లీ వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇడ్లీని ఆవిరితో ఉడికిస్తాం, అదే సాధారణంగా అదనపు నూనె అవసరం అసలు ఉండనే ఉండదు. అందుకే తక్కువ కొవ్వుతో సులభంగా తినగలిగే టిఫిన్ గా ఇడ్లీకి మంచి పేరు వచ్చింది. ఇడ్లీ మెత్తగా ఉండటంతో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డైజెషన్ కి కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి చాలా సులభంగా తినగలుగుతారు. అయితే ఇడ్లీ అంటేనే పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పేయొచ్చా? ఆహా, అది కూడా కాదు. ఎందుకంటే మనం తినే ఇడ్లీ పరిమాణం, దానితో తినే చట్నీ, సాంబార్, పక్కన తీసుకునే వడ వంటి వాటి వల్ల మొత్తం భోజనం మారిపోతుంది. అంటే ఇడ్లీ ఒక్కటిదే చూసి ఆరోగ్యకరం అని నిర్ణయించకూడదు, మనం మొత్తం ప్లేట్ని చూడాలి. ఇప్పుడు దోశ దగ్గరికి వెళ్దాం. దోశ కూడా సాధారణంగా బియ్యం, మినపప్పు ఆధారంగా తయారయ్యే పిండితో చేస్తారు. పాన్ లేదా తవ్వా మీద పిండిని పలుచగా పరిచి కాలుస్తాం. ఇక్కడే మనకు ప్రధానంగా ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. దోశ తయారీలో ఉపయోగించే నూనె లేదా నెయ్యి దాని క్వాంటిటీ, క్యాలరీస్, కొవ్వు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఒక సాధారణంగా ప్లెయిన్ దోశ తక్కువ నూనెతో చేస్తే అది కూడా మంచి టిఫిన్ ఎంపిక కావచ్చు. కానీ మసాలా దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, ఎక్కువ నూనెతో వేసే దోశ ఇవన్నీ ప్లెయిన్ దోశతో ఒకేలాగా ఉండవు. దోశ అన్హెల్దీ అని చెప్పడం కూడా సరైంది కానే కాదు. ఇప్పుడు మన ఈట్ ఫిట్ లో అసలు ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఎవరు గెలుస్తారు? సమాధానం, ఇది పరిస్థితిని బట్టి మారుతుంది. అవును, ఒకే ఒక్క విన్నర్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎంపిక అనేది ఎలా తయారు చేశారు, ఎంత తిన్నారు, దానితో ఏమి తిన్నారు అనే విషయాల మీద ఆధారపడి

0: నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఫస్ట్ మనం ఇడ్లీలో కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. ఆవిరితో ఉడికించడం, ఇడ్లీకి సాధారణంగా డీప్ ఫ్రై అవసరం లేదు. రెండోది చాలా తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, నూనె అసలే అవసరం లేదు అనేది. అండ్ మృదువుగా కూడా ఉంటుంది తినడానికి. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పులియబెట్టిన పిండి, ఇదే కదా మనకు కావాల్సింది. సరైన ఫెర్మెంటేషన్ జరిగితే రుచి టెక్స్చర్లో మార్పుతో పాటు కొన్ని పోషకాల లభ్యతకు కూడా సహాయపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఒక విషయం, ఇడ్లీ ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆధారిత టిఫిన్, అందుకే ఇడ్లీతో పప్పు ఆధారిత సాంబార్ లేదా ఇతర పోషకాహారమైన కాంప్లిమెంట్స్ తీసుకోవటం అవసరం, మంచిది కూడా. అయితే దోశ వంత వస్తే దోశను సరిగ్గా తయారు చేస్తే మంచి టిఫిన్గా తీసుకోవచ్చు. దోశను మనం రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాం కదా, మనం ఇందాక అనుకున్నట్లుగా ప్లెయిన్ దోశ అంటే రైస్తో చేసిన దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, పెసరెట్టు, వెజిటేబుల్ దోశ, చీజ్ దోశ, నెయ్యి దోశ, కారం దోశ, మసాలా దోశ. అయితే ప్రోటీన్ పరంగా మంచి ఎంపిక మనకి అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. అలాగే రాగి లేదా ఇతర మిల్లెట్స్తో చేసే దోశ కూడా ఇంకా ఎక్కువ పోషకాలనే అందిస్తుంది. కాబట్టి దోశను పూర్తిగా విలన్ చేయకండి. దోశ కూడా మన ఈట్ ఫిట్ ప్లేట్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ పాట తర్వాత.
1: శివ పూజకు చివురించిన సి

మనం రెండు ఇడ్లీలు తిన్నప్పుడు నాలుగు గిన్నెలు వాటి పక్కన ఉండాలట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు రెండు ఇడ్లీలు తిన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రోటీన్ కూడా ఉండాలంటే రకరకాల కాయగూరలు వేసిన సాంబారు, పల్లి చట్నీ, పుదీనా చట్నీ, ఆర్ టమాటా చట్నీ, లేదా కారపొడి, అది ఒక కాంబినేషన్. అండ్ దోశని తీసుకుంటే ప్లెయిన్ దోశ తీసుకున్నా దానికి మనం ఇక కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ, అంటే కొన్ని వెరైటీస్ మారుస్తూ ఉంటామన్నమాట. మార్చాలి కూడా అని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా దోశని ప్లెయిన్ గా కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మసాలా దోశ గానీ లేదా దోశ బ్యాటర్ తయారు చేస్తున్నప్పుడు దోశ బ్యాటర్ లో క్యారెట్ కానీ టమాటో కానీ లేదా కొన్ని ఆకుకూరలు లైక్ పాలకూర, మెంతికూర ఇలాంటివి యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం పోషకాలు మనం యాడ్ చేసుకున్నట్లుగా అవుతుంది.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. చాలా మందిలో ఉన్న ప్రశ్న, నేను వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను, నేను ఇడ్లీ తినొచ్చా, దోశ తినొచ్చా అని. ఓ, ఇవన్నీ యూనివర్సల్ క్వశ్చన్సే, వాటికి సమాధానం ప్రతి ఒక్కరికి వేరు వేరుగా చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. మన రోజువారీ ఆహారం, ప్రోటీన్ సైజ్, ప్రిపరేషన్, మెథడ్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ

కూడా చాలా చాలా ముఖ్యం. తక్కువ నూనెతో మనం తీసుకునే ఎక్కువ పోషకాలు. అలాగే మన మోడరేట్ పోర్షన్లో ఇడ్లీ ప్లస్ సాంబార్ తీసుకోవచ్చు. ముఖ్యంగా పోర్షన్ కంట్రోల్ అంటే, ఇందాక నేను చెప్పినట్లు 4 ఇడ్లీలు తినడం కంటే 2 ఇడ్లీలు ఎక్కువ కూరగాయల సాంబార్ ఎలా తీసుకుంటే మీ మీల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పెద్ద ఎక్కువ నూనెతో చేసిన మసాలా దోశ కంటే చిన్న చిన్న మీడియం దోశలు ప్లస్ సాంబార్, పల్లి చట్నీ ఆర్ అల్లం చట్నీ, ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే, ప్రతి ఒక్క ఇంట్లో మన సౌత్ ఇండియాలో టిఫిన్ అంటే ఇడ్లీ దోశ. అది అన్నప్రాసన అయిన తర్వాత వెంటనే పిల్లలకి స్టార్ట్ చేయడం కూడా ఇడ్లీని పాలతో పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇడ్లీనే పెట్టాలి, దోశనే పెట్టాలి అని ఒకే ఫుడ్ మీద ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకు వెరైటీ ముఖ్యం. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, అటుకుల పొంగల్, ఇలా వివిధ రకాల బ్యాలెన్స్డ్ ఫుడ్స్ ఇవ్వచ్చు. పిల్లల వయస్సు, అవసరాలు, ఆహారపు అలవాట్లను బట్టి పోర్షన్ మారుతూ ఉంటుంది. పిల్లల టిఫిన్లో కేవలం కార్బోహైడ్రేట్ కాకుండా పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు వంటి ఇతర గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ ని కూడా మనం రోజంతా కలిసేలాగా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక సాంగ్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఏ ఫుడ్ గురించి తీసుకున్నా కూడా కొన్ని రకాల అపోహలు ఉంటాయండి, భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అంటారు ఇడ్లీ వైట్ గా ఉంది కాబట్టి అన్హెల్దీయా, ఎందుకంటే రైస్ వైట్ గా ఉంటుంది కాబట్టి తినకూడదని అంటున్నారు కదా ఈ మధ్య కాలంలో. అంత సింపుల్ కాదు కదా, ఏదనుకున్నా మనకిక్కడ రంగే ముఖ్యం అనుకుంటే ఇడ్లీలో కూడా మీరు క్యారెట్ తురిమి వేయొచ్చు, లేదా బటానీ, బీన్స్, బీట్రూట్ ఇలా యాడ్ చేసినట్లయితే ఇంకా ఆరోగ్యకరం కదా. ఇడ్లీ తింటే వెయిట్ పెరుగుతుందా అనేది కూడా ఇంకొక అపోహ. ఒక ఫుడ్ వల్లే బరువు పెరగటం లేదా తగ్గటం అనేది

ఎక్కడ నిర్ణయించబడదు. మొత్తంగా మనం తీసుకునే ఆహారం, శారీరక ఎక్సర్సైజెస్లు, లైఫ్ స్టైలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అండ్ సరే, ఇడ్లీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక దోశ గురించి వస్తే, దోశలో చాలా ఆయిల్ ఉంటుంది అండ్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని వేస్తూ ఉంటారు దోశ మీద, కాబట్టి అన్హెల్దీ అని కొంతమంది అనుమానం. అయితే ఈట్ ఫిట్ ఏం చెప్తోందంటే, తక్కువ నూనెతో దోశ తయారు చేయండి, ప్లెయిన్ దోశతో పాటు సాంబార్ తీసుకోండి. తరచూ తినేటప్పుడు వెరైటీ కోసం మిల్లెట్ దోశ, రాగి దోశ, పెసరట్టు ఇలాంటి ఆప్షన్స్ ట్రై చేయండి. బటర్ దోశ చీజ్ కంటే హై క్యాలరీస్ వర్షన్, హై ప్రోటీన్ వర్షన్ అప్పుడప్పుడు తీసుకోండి. పోర్షన్ సైజ్ అనేది గుర్తుంచుకోండి. ఇడ్లీకి కూడా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. అవేంటి అంటే, మనం ఇడ్లీని సాంబార్తో తీసుకోవటం, కాయగూరలతో తీసుకోవటం, చట్నీ పోర్షన్ని చూసుకోవటం చాలా చాలా అవసరం. అయితే ఇడ్లీతో పాటు వడ, బజ్జీ, పూరి ఇలా అన్ని కలిపి భారీ బ్రేక్ఫాస్ట్గా మార్చకండి. ఒక్కోసారి ఇష్టమైంది తినడం తప్పు కాదు, కానీ ప్రతిరోజు అదే ప్యాటర్న్ కాకుండా వెరైటీ తీసుకురావటం చాలా ముఖ్యం.

ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. మరి హైదరాబాద్ లో ఉన్న అందరికి చెప్పేది ఒకటే, అంటే ఓన్లీ హైదరాబాద్ అని కాదు సౌత్ ఇండియన్స్ ఎవరున్నా మన ఇడ్లీలు దోశలు తినేవాళ్ళు, అసలు ఇడ్లీ తింటే ఆరోగ్యకరమా దోశ తింటే ఆరోగ్యకరమా అని ఆలోచించే వాళ్లకు ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ మనకి, మీకు నాకు కూడా. రేపు మార్నింగ్ మీరు

టిఫిన్కి వెళ్ళినప్పుడు, లేదు ఇంట్లో టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇడ్లీనా దోశనా అని అడిగితే మీరేం చెప్తారు? ఇడ్లీ అంటే టీమ్ ఇడ్లీ, దోశ అంటే టీమ్ దోశ. ఈట్ ఫిట్ అదే చెప్తుంది. టీమ్ హెల్త్ లో ఇద్దరికి చోటు ఉంటుంది, అదే అసలు విషయం. ఇప్పటి వరకు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఏది ఆరోగ్యకరం? నా సమాధానం, సరిగ్గా తయారు చేసిన ఇడ్లీ మంచి ఎంపిక, తక్కువ నూనెతో చేసిన ప్లెయిన్ దోశ ఇంకా బెటర్ ఆప్షన్. పెసరట్టు హై రిచ్ ప్రోటీన్ కాబట్టి దానికి సై. నేనైతే కూరగాయలతో చేసిన దోశ మంచి వెరైటీ, కానీ అధిక నూనెలు తగ్గించడం చాలా మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏ ఫుడ్ తీసుకున్నా మనము ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం చాలా మంచిది కదా, ఓవరాల్ న్యూట్రిషనల్ క్వాలిటీ కూడా మారిపోతుంది. అందుకే విన్నర్ ఒకటనే కాదు, బ్యాలెన్స్డ్గా మనం ఏది తీసుకుంటామనే. ఏదైనా సరే మనం ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకుంటున్నాం, అదే ఈట్ ఫిట్ కూడా చెప్తోంది. కాబట్టి ఈట్ ఫిట్ లో మనం తెలుసుకుంటున్న ప్రతి విషయం కూడా మనకి ఫుడ్ ని ప్రేమించే వాళ్ల కోసమే. మీరు ఇడ్లీని ఆస్వాదిస్తున్నారా లేదా దోశను ఆస్వాదిస్తున్నారా అనేది మీ ఆప్షన్. ఏది తిన్నా కూడా మనం మనస్ఫూర్తిగా తిన్నప్పుడే అది మన వంటికి పడుతుంది. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం ఏదైనా తింటూ ఉన్నప్పుడు మాట్లాడకుండా తినాలి అని చెప్పి, నోరు మూసుకొని తిను అని చెప్తుంటారు కదా. అంటే తినేటప్పుడు నోరు మూసుకోవడం అంటే మాటలు రాకుండా ఆ తింటున్న పోర్షన్ ఏంటి, ఏం తింటున్నాం, ఓ ఇక్కడ నేను పుదీనా చట్నీ తింటున్నాను, ఈ పుదీనా చట్నీ తింటే నాకు ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ నేను పన్నీర్ తింటున్నాను, ఇది తింటే నాకు ప్రోటీన్ వస్తుంది అనేది మన మైండ్కి మనం ఇస్తాం. ఇచ్చినప్పుడు అది ఆ సిస్టమ్ అనేది చక్కగా వర్కౌట్ అవుతుంది అనేదే మనకు పెద్దవాళ్ళు చెప్తున్నది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అది ఇడ్లీ అయినా దోశ అయినా ఇంకేదైనా. మరి ఈరోజు మన ప్రశ్నకి ఫైనల్ ఆన్సర్ ఇడ్లీనా దోశన జవాబు. రెండిట్లో ఏది ఎలా తయారు చేస్తాం, ఎంత తిన్నాం, దానితో ఏం తిన్నాం అనేదే ముఖ్యం. అందుకే ఇడ్లీతో ఆరోగ్యం, దోశతో రుచి, రెండింటితోనూ బ్యాలెన్స్. ఇది మీ ఈట్ ఫిట్, నేను మీ ఆర్జీ రేణు. మరో మంచి సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం.

0: మీరింతవరకు ఈట్ ఫిట్ విన్నారు. సమర్పణ ఆర్చర్యను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సభ్యం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి వాకిట్టి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ ఉదయం అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది ఈరోజు రాత్రికి కళింగపట్నానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయ శిల్ప వాస్తు కళను ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు. విద్యుత్ లైన్లు, వాగుల మల్లింపు, రహదారుల అనుసంధానంపై శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిట్టి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టు పంటలను కాపాడేందుకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసింది. దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టులో కీలక దశలో ఉన్న పంటలను కాపాడేందుకు 5,000 క్యూసెక్ల నీటిని నెల రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామనశిక్షా సేవా ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్లను గవర్నర్ పంపిణీ చేశారు. స్కాలర్షిప్తో జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం అనే భావనతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాదపూజా కార్యక్రమం భక్తి శ్రద్దలతో జరిగింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన స్వామీజీ, భారతీయ సంస్కృతి మూలాలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ

0: పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని, రాష్ట వ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్ కు యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ పేటెంట్ మంజూరు చేసింది. ఆటం పేరుతో పిలిచే ఈ సాంకేతిక సౌర ఘట్టాలను పైకప్పు నిర్మాణ సామాగ్రితో అనుసంధానించి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న సోలార్ రూఫింగ్ విధానం ఇది. దీని ద్వారా సాంప్రదాయ సోలార్ రూఫుల కంటే 20-40% అధిక విద్యుత్ ఉత్పత్తి చేయగలదని ఎంపీ వెల్లడించారు. ఈ గుర్తింపు సుస్థిర ఇంధన రంగంలో భారత ఆవిష్కరణలకు దక్కిన కీలక గౌరవం అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో టీబీ నివారణకు అధికారులు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. టీబీ బాధితులకు 80 మందికి న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ టీబీ వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో బాధ్యతాయుధంగా వ్యవహరించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఆర్న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణల్లో అంతరిక్ష రంగ సంస్కరణలు కీలకమైనవిగా నిలిచాయి. 2020 జూన్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ సంస్కరణలు దశాబ్దాలుగా ఇస్రో పరిధిలో ఉన్న అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ దేశాన్ని స్వావలంబన దిశగా సాంకేతికంగా మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1: ఈ సంస్కరణల్లో భాగంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పేరుతో నూతన సంస్థను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కంపెనీలు దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు సమాన అవకాశాలు కల్పించడం, వాటికి తగిన మార్గదర్శకత్వం అందించడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. ఈ సంస్కరణలకు ఉదాహరణగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను చెప్పుకోవచ్చు. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా 2018లో స్థాపించిన ఈ సంస్థ 2022లో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే హైదరాబాద్ లోని తమ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించడం విశేషం. ఈ సంస్కరణలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్కై రూట్ బ్రాండింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ తేజస్వి భాగవతుల తెలిపారు.
2: 2020 సంవత్సరంలో కేంద్రం తీసుకొచ్చిన స్పేస్ రిఫార్మ్స్ వల్ల స్కై రూట్ లాంటి కంపెనీస్ కి కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ సపోర్ట్ తో మేము విక్రమ్ ఎస్ ని లాంచ్ చేశాము. తర్వాత జులై 2026లో విక్రమ్ 1 తో ఆర్బిట్ ని కూడా చేరుకున్నాము. హైదరాబాద్ నుంచి వేల మంది యంగ్ ఇంజనీర్స్ ఇండియాని గ్లోబల్ స్పేస్ సెక్టర్ లో ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తున్నారు. 2047 వికసిత్ భారత్ కి ఇది ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది.
1: యువతకు ఉపాధి అవకాశాలు, అంకుర సంస్థల వృద్ధి, గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచడం వంటి ప్రజా సంక్షేమ లక్ష్యాలతో ఈ సంస్కరణలు ముడిపడి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పశ్చిమ మధ్య వాయువ బంగాళాఘాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేటి రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో ఆంధ్ర, ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, మానుకొండూరు, చొప్పుదండి సహా గ్రామీణ ప్రాంతాల్లో గణపతి నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.
3: ప్రతి నిమజ్జనం ప్లేసెస్ లో ఇన్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డెలిబరేట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లైటింగ్ తో పాటు బ్యారికేడింగ్, అరేంజ్మెంట్ ఆఫ్ స్విమ్మర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ మెడికల్ టీమ్, అది కాకుండా సఫిషియెంట్ ట్రైన్స్ కూడా పెట్టడం జరిగింది.
0: గణేష్ నిమజ్జన వేడుకలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు ఈ రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ వరంగల్

0: మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ నీతికా పంత్ సూచించారు. ములుగు జిల్లా కొండపర్తిలో సమ్మక్క సారక్క మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పేరుతో ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఫలితంగా సంఘంలోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్న ఇర్ప మంగావేణి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మేము తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డు మంచి క్వాలిటీతో తయారు చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. దాని వల్ల మాకు కూడా అధిక లాభాలు వస్తున్నాయి. ఇప్ప పువ్వు లడ్డు వల్ల మంచి సేల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ లడ్డు చేసే కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారు.
0: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో నిన్న ప్రపంచ రైనోసెరస్ దినోత్సవం జరిగింది. వివిధ పాఠశాల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అరటి, బత్తాయి, పైనాపిల్, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, జామ వంటి పండ్లతో తయారు చేసిన 7 కిలోల ప్రత్యేక కేక్ ను పార్కులోని 5 కొడ్గమ్మగాలకు అందించారు. ఈరోజు 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. సహజ జీవన విధానాన్ని ప్రోత్సహించడం, వ్యాధి నివారణ, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయుర్వేద వైద్యశాలలు, కళాశాలల్లో ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జిల్లా హోమియో ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీ పేరు, మీ ఊరు పేరు, సమాధానం. ముందుగా సమాధానం ఉండాలి. షోటం కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. ఈ కార్యక్రమం కోసం చాలామంది శ్రోతలు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇష్టమైనటువంటి ప్రోగ్రాం, అన్ని కార్యక్రమాలు కూడా ఇష్టం అనుకోండి, కానీ ఇది స్పెషల్గా ఇంకా చాలా చాలా ఇష్టం. కారణం ఏంటి అంటే తమ యొక్క ప్రజ్ఞను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఏ ప్రశ్న వేస్తారా దానికి సమాధానం తెలిస్తే వెంటనే చెప్పేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇంకొకటి ఏంటంటే వారికి ఉన్న నాలెడ్జ్ని కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సరే, కొంతమంది అయితే ఏఐ మీద ఆధారపడతారు, కొంతమంది మాత్రం నిజంగా జెన్యున్గా ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తూ ముందుగా సమాధానం చెప్పాలి, నాకు తెలియని ప్రశ్న ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట చాలామంది శ్రోతలు. సో మనం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాము. ప్రశ్న వచ్చేస్తుంది. ఊర్జ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? ఊర్జ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వర్డ్స్ రసాయన చర్యలు ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు అని మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి సమాధానంగా చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే ప్రయత్నం చేశారు, కానీ మరి వీరికి సమాధానం మాత్రం దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు పంపినటువంటి సమాధానం బట్టి తెలుస్తుంది. కానీ ఒకే ఒక శ్రోత మాత్రం వెంటనే ప్రశ్న అడగగానే సమాధానం పంపించారు. రైట్ ఆన్సర్, వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే డ్రై ఈథర్, పొడి ఈథర్, ఇది ద్రావణిగా వాడతారు. ఇది సరైన సమాధానం అనమాట. వారికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెడ్స్. ప్రశ్న చాలా కఠినంగా లేదు అని అనుకున్నాం, కానీ మరి కఠినమైన ప్రశ్న అని మాకు అర్థమైంది మీ సమాధానం బట్టి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు. ఒక లాజికల్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. ఒక్కసారిగా మన చుట్టూ

అంతా ఒక్కసారిగా మన చుట్టూ ఉన్న మొత్తం పరిసరాలు కానీ మొత్తం టోటల్గా శూన్యమైతే మీరేం చేస్తారు? మన చుట్టంతా కూడా శూన్యమైతే మీరేం చేస్తారు? మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0858 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది లాజికల్ క్వశ్చన్, అర్థం చేసుకోవాలి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ వేశాము. ఆ ప్రశ్నకు సమాధానంగా అయితే నిజానికి ఇది విశ్లేషణాత్మకమైనటువంటి క్వశ్చన్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి వాళ్లకున్న ఆలోచన పరిధిని బట్టి సమాధానం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఏ ఏ సమాధానం చేశారో ఇది చదువుదాం, ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట. వీరు ఏమంటున్నారంటే, హైదరాబాద్ బిఆర్ దగ్గర నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, అంతా శూన్యమైనప్పుడు మనిషి బ్రతికి లేనట్లే అని సమాధానం ఇచ్చారు. అలాగే దైవం చేస్తాను, దైవ ప్రార్థన చేస్తాను అని చెప్పేసి సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, చోడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, వీరు థింక్ డిసైడ్ డన్ నో రాంగ్ మిస్టేక్స్ అని వీళ్ళు ఏదో డీప్ టు థింక్ అని ఒక ఆన్సర్ చేశారు. ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి అని మరొక శ్రోత ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, అంతా శూన్యమైపోయినట్లే మనిషి కూడా పోయినట్లే అని పుట్టపాక నుంచి భవని వెంకట్ వీరు వారి సమాధానం. మలక్పేట నుంచి రాధ, చుట్టూ శూన్యమైతే నేను కూడా శూన్యం అని వీరు సమాధానం చేశారు. అలాగే ఆక్సిజన్ తీసుకోను వెళ్తాను అని చెప్పేసి వెంకన్న వీరు బెల్లంపల్లి నుంచి సమాధానం చేశారు. మన గురించి విశ్లేషణ చేసుకోవచ్చు జయలక్ష్మి హైదరాబాద్, మనం కూడా శూన్యంలో కలిసిపోతాం బ్రహ్మయ్య కర్నూలు, సృష్టి అంతా ఒకే స్త్రీ రూపంగా పరిసరాలు మారినా స్త్రీలని అని చెప్పేసి వీరు రాశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఆదరణ కోసం వెతుకుతామని చెప్పేసి రీబోట్ అని మెసేజ్ చేశారు మాధురి హుజూరాబాద్ నుండి. తర్వాత ఇంకో శ్రోత మహమ్మద్ జైనుద్దీన్ వీరు కూడా మరి ఒక సమాధానం అయితే ఇచ్చారు, మాకు అసలు ప్రశ్న అర్థం కాలేదని చెప్పేసి. తర్వాత నార్కట్పల్లి మండలి నిమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం వీరు హేమలత మాయమైపోతామని, రోబోట్ ఘటన హుజూరాబాద్ నుండి, శూన్యం అంటే భగవంతుడే అందుకే భగవంతుని ప్రార్థిస్తామని చెప్పేసి మరొక శ్రోత వీరు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి, కళ్ళు తెరుచుకుంటాము అని చెప్పేసి కనకరావు పెడిన, మొదట ప్రశాంతంగా ఉండి సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతామని, మరణం సంభవిస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా డీకే ఆనందరావు, దేవుడు నన్ను కాపాడు అని వేడుకుంటాము అని చెప్పేసి పాష వరంగల్ నుంచి, భయపడతాము అని దస్తగిరి సంధ్యాపతిటూరు కడప జిల్లా నుంచి, మనపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది ఇదనూరి కళ్యాణి లక్ష్మయ్య జంగమ్మ, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనగల్ల నుండి, వీరేం సమాధానం ఇచ్చారంటే స్పృహ కోల్పోతామని, లైటింగ్ ద ల్యాంప్ అని కర్ర సరస్వతి ఈశ్వర్ బాన రామశంకర్ నగర్ నుంచి, అచేయంలోకి వెళ్ళిపోతాం ఎండి లతీఫ్ వరంగల్, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం ఉంటుంది అని బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మేడ. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇచ్చారు. అయితే నిజానికి మన చుట్టూ అంతా శూన్యమైనప్పుడు మనం కూడా శూన్యంలోకి వెళ్ళిపోతాము, మనం అంటూ ఉండం అక్కడ. సో మనం చేయడానికి ఏముండదు. సో ఈ ఆన్సర్ చేసిన వాళ్ళు కొంతమంది బ్రహ్మయ్య కర్నూలు, అలాగే ఇంకొక ఇద్దరు శ్రోతలు వాళ్ళు కూడా సరైన సమాధానం ఇచ్చారనమాట. అంత శూన్యం అంటే మరి మనం కూడా శూన్యంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకొక శ్రోత కూడా చేశారు కదా. సో వీరిద్దరికి మాత్రమే సరైన సమాధానం అనమాట. వారందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. చాలా ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ అనమాట అది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? దీని కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలిపోతున్నాం. సమాధానం మీ పేరు, మీ ఊరి పేరు ఇవి మాత్రమే టైప్ చేసి పంపించండి. మీరు వింటున్న పాట అంతఃపురం నుంచి, గానం చిత్ర ఇళయరాజా.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం షో టైం. అయితే షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఎవ్వరు కూడా చేయలేదు. కారణం ఏంటంటే ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే అందరూ కూడా చాలా స్పోర్టివ్గా, పోటీతత్వంతో, ఉత్సాహంగా, ఆనందంగా షో టైంలో సమాధానం పంపించారు. అయితే సరైన సమాధానం ఎవరు పంపలేదు. సరైన సమాధానం 7 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య ఈ వయసు వారికి ఉద్దేశించి వారికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో టార్గెట్ ఆడియన్స్ పథకం ప్రవేశపెట్టారనమాట. ఇది సరైన సమాధానం. ఈ క్రీట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్కి దక్కుతుంది. మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అందరికీ తెలుస్తుంది, నేను అంచనా వేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే దొరుకుతుంది కాబట్టి. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మనం వెంటనే కార్యక్రమం షోటైం. షోటైంలో మేము అడిగే ప్రశ్నలు కఠినంగా ఉన్నాయో లేదంటే మరి వాళ్ల మెదడుకు చిక్కలేదో తెలియదు, కానీ శ్రోతలు ఇవాళ అందరూ ఎప్పటిలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ సరైన సమాధానం చేయట్లేదన్నమాట. ఇవాళ కూడా ఈ క్రీట్ కూడా వివిధ భారతికే చెందుతుంది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ను అందుకున్నవారు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం ఎవరు చేయలేదు. సరైన సమాధానం జూ జియాన్ మిన్ అండ్ అమర్త్య సేన్ వీరికి దక్కిందన్నమాట. ఓకే, మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది కూడా లాజికల్ థింకింగ్ అన్నమాట, ఒక రకమైనటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశం. బాగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది, మీరు ఎక్కడ వెతికినా దొరకదు, మీ బుర్రకు మాత్రమే దొరుకుతుంది అది, అందుతుంది ఆలోచిస్తే. మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది? మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది? సమాధానం తెలిస్తే అందరి సమాధానాలు, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన తగ్గట్టుగా మీ అభిప్రాయం ప్రకారం మీ ఆన్సర్ చేయండి. అందరి అభిప్రాయాలు, అందరి ఆన్సర్ చదువుతాం, సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

షో టైం కార్యక్రమంలో చివరిగా మనం వేసినటువంటి లాజికల్ క్వశ్చన్, మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది అని ప్రశ్న వేసాం. దీనికి సమాధానంగా చాలామంది ఈ మెసేజ్ చదువు ఉంటే ఏమేమో చేశారు మీ ఇష్టం సార్ అని మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పేసి వీరు సమాధానం ఇస్తున్నారు. తత్వశాస్త్రం ఘటన్న హుజూరాబాద్, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి. నందిపేట నుండి వెంకటేష్, వీరు జీవశాస్త్రం ఆధారంగా, తర్వాత ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా అని మరొక సురత, అనేక జీవ వ్యవస్థల సమన్వయం లేదా శక్తి ఆధారంగా ఆర్మ నుంచి ప్రేమనాథ్ కళావతి, జీవశాస్త్రం గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, అలాగే 11 రకాల అవయవాల ప్రకారం నడుస్తుంది డివి సూర్యశ్రీ మహాలక్ష్మి ఫ్రమ్ కవుకూరు నుండి, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా పుట్టపాక నుంచి భవాని వెంకట్, జీవశాస్త్రం ఆధారంగా ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్. ఇది ఎలాగో జీవశాస్త్రం అనేది అందరికీ తెలిసిందే. అయితే సరే, మా యొక్క అభిప్రాయం చెప్తాను ప్రకృతి ఆధారంగా అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు ఉమా ఆన్సర్ చేశారు. తర్వాత మరొక శ్రోత వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ప్రకృతి సృష్టించిన జీవశాస్త్రం ఆధారంగా మెదక్ జిల్లా ఎల్దుర్తి సేకులు ఫ్యామిలీ, వీరు కూడా ఇంచుమించుగా అదే చేశారు. జీవశాస్త్రం ఆధారంగా జోగులాంబ గద్వాల జిల్లా నుండి బయాలజీ వీరు రణక్క హుజూరాబాద్ నుంచి, పులిపాటి వెంకటేశం మహబూబ్ నగర్ జిల్లా నుంచి, జీవశాస్త్రం ఆధారంగా శైరబాల సావిత్రి కుబేర్ జిల్లా, బయాలజీ ఆధారంగా సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, జీవశాస్త్రం రసాయన శాస్త్రం పుట్టపాక మిరియాల తిరుమలై ఆండాలు, జీవశాస్త్రం ఆధారంగా శరీరం నడుస్తుంది అని చెప్పేసి

0: చంపపేట నుంచి రాజా. మరొక శ్రోత కూడా ఇదే ఆన్సర్ చేశారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద. ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా బ్రహ్మయ్య కర్నూలు, చోడవరపు సాయం అని వెతికి తనగర హైదరాబాద్ బయాలజీ అన్నారు. జీవశాస్త్రం లేదా వైద్యశాస్త్రం ద్వారా నడుస్తుందని ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి, పాలెం పోలయ్య నార్కడిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి, పుణ్య వెంకటేశ్వర హేమలత కూడా, వీరు కూడా అదే ఒక యంత్రంలో పనిచేస్తున్నారు. రాజేందర్ జగిత్యాల నుంచి, మేబీ బయలాజికల్ అని జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, నరాల వలన రక్త ప్రసరణ అని చెప్పేసి సంధ్యా బ్రదర్ కడప జిల్లా నుంచి, నిర్మల్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి, బయాలజీకి సంబంధించినటువంటి, సృష్టికి సంబంధించిన చెప్పేసి అందరు శ్రోతలు మెసేజ్ చేశారు. సమయం తక్కువగా ఉంది. ఇది శరీరం అన్ని శాస్త్రాల ఆధారంగా నడుస్తుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం అనేది నా అభిప్రాయం. నిజమా కాదా విశ్లేషణ చేసుకోండి. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం, ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టూడియోలు. సమయం 2 గంటలు. ఇప్పుడు మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
1: The headlines. President Draupadi Murmu says youth efforts will propel India to a developed nation before 2047. Finance Minister Nirmala Sitharaman inaugurates BRICS tax heads meeting in Delhi. Calls for stronger BRICS voice in global tax negotiations. Indian Railways commissions Kavach 4.0 for the first time on South Central Railway. Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana marks 8 years of transforming public healthcare access across India. External Affairs Minister Dr. S. Jaishankar discusses collaboration in AI, space, energy with counterparts from UAE and France. Deep depression over Bay of Bengal moves closer. Heavy rain lash coastal Odisha and Andhra Pradesh. And in Asian Games 2026, Indian men's and women's skeet teams win bronze medals in Japan. Mirabai Chanu wins silver in weightlifting. President Draupadi Murmu has expressed confidence that India will become a developed nation even before 2047 through the efforts of the youth. Addressing the 75th convocation ceremony of the Maharaja Sayaji Rao University of Baroda in Vadodara today, she said that education becomes meaningful only when it is put to use for the nation and society.
2: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है. ये बदलते हुए भारत की तस्वीर है जो देश के अधिकांश उच्च शिक्षण संस्थानों में दिखाई दे रहा है. हर क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है.
1: The president said that technological transformation is taking place in every field today. She added that a multidisciplinary approach is the solution to many of the challenges being faced today. She also appreciated the increasing participation of women in various fields, including education. Finance Minister Nirmala Sitharaman has said that the decisions taken in the ongoing multilateral tax negotiations over the next few years would shape cross-border taxation for a generation. Addressing the inaugural session of the BRICS tax heads meeting in New Delhi today, Ms. Sitharaman said, the BRICS countries are large developing economies and source jurisdictions that have built significant domestic tax capacity from a low base, and their perspective is essential to making these negotiations fair and lasting. Talking about tax administrations, Ms. Sitharaman said they are moving from paper-based and relationship-dependent processes to data-driven and digital systems. She added that India's experience with faceless assessment, pre-filled returns, real-time invoice authentication, and AI-enabled taxpayer assistance has attracted interest from BRICS partners.
3: Look at what has emerged from the BRICS tax track this year. Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోలో సమయం 2:15 దాటి 39 సెకండ్లు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మహిళా శక్తిమని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వింటూ ఉండండి.

మొండి మొగుడు పెంకిపెళ్ళం సినిమా కోసం ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ. ఫార్చ్యూన్ ఇండియా పవర్ఫుల్ విమెన్ 2026 జాబితాలో రెండవ స్థానం. ఒక ప్రముఖ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు. భారతదేశంలోని సంపన్న వ్యక్తుల 10 మంది మహిళల్లో ఏకైక వ్యక్తిగా అరుదైన రికార్డు ఆమె సొంతం. అసలు ఒకటా రెండా ఇది సక్సెస్ అంటే చూసి విని సాధించాలి, రికార్డ్స్ సొంతం చేసుకోవాలని ఒక కొత్త ఆలోచనకు బీజం పడేలా ఆమె ఘనత. ఇంతకీ ఆమె ఎవరు, ఏంటి ఆమె సక్సెస్ మంత్రం, ఈరోజు శక్తి కార్యక్రమంలో తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం శక్తిశీల కార్యక్రమంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రముఖ టెక్ సంస్థ వ్యవస్థాపకులైన పారిశ్రామికవేత్త శివ నాడార్ కు మరి తండ్రికి తగ్గ తనయగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు సంపాదించుకున్న ఒక అసాధారణ ప్రతిభ గల మహిళ అన్నమాట. ఆమె సాధించినటువంటి ఘనత అంతా ఇంత కాదు, ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీకి లాభాల బాటలో పయనించేలా శక్తియుక్తులు ఒడ్డి మరి తనకున్నటువంటి నైపుణ్యంతో ఒక పవర్ఫుల్ ఉమెన్గా ఎదిగి ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ జాబితాలో చోటు సంపాదించుకుని వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఆమె పేరు అలా ఆ పదిలంగా ఉంది అంటే ఆమె సక్సెస్ జర్నీ ఎలాంటిదో, ఆమెకున్నటువంటి మేధా సంపత్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతకు ఆమె ఎవరు, ఏంటి, ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగింది, ఆమెను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, ఎలా మార్గదర్శకురాలుగా మారుతున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. ఆ వివరాలు కూడా చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమంలో మనం ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం చెప్పుకుంటున్నటువంటి పవర్ఫుల్ ఉమెన్ చదువుకున్నది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్నారు. అయితే ప్రస్తుతం తండ్రి స్థాపించినటువంటి మోస్ట్ పాపులర్ టెక్ కంపెనీకి చైర్పర్సన్గా కూడా ఉన్నారు. మరి కట్ చేస్తే ఆమె వరుసగా ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి 2017, 2018, 2019 ఇలా వరుసగా 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో చోటు సంపాదించారంటే అబ్బా ఇలా ఉండాలి సక్సెస్ అంటే అని అనిపిస్తుంది కదా. ఎస్, మాకైతే అనిపిస్తూ ఉంది. కానీ అలాంటి విజయాలను అందరూ చూడలేరు. అయితే ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో భవిష్యత్తులో గొప్పగా రాణించాలి అని ఎవరైతే ఆశావహులు ఉంటారో, కష్టపడి చదువుతూ ఉన్నారో, కష్టపడి ఉద్యోగంలో ఒక స్థాయికి ఎదగాలి, తను వ్యాపార రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ఎవరైతే కలలు కంటారో, ఆ కలలు కనే వారి కోసము ఇలాంటి స్టోరీస్ అన్నమాట. మనం చేయకున్నప్పటికీ మనం ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి సక్సెస్ జర్నీ స్టోరీ అన్నమాట ఇవి, సక్సెస్ఫుల్ ఉమెన్ స్టోరీస్ అన్నమాట ఇవి. సో మరి ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, తండ్రి అన్నాం కాబట్టి, తండ్రి పేరు చెప్పాం కాబట్టి ఆమె ఎవరు మీకు ఇప్పటికే తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి ఆ విషయం కూడా చెప్తాను, వింటూ ఉండండి మీ ఎఫ్ఎం 102.8 MHz. సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు సినిమా కోసం కళ్యాణి పాడింది. ఈ పాటకు సంగీతం మిక్కీ జమేయర్.

గొప్ప మేధావులు కలలు కనాలి అంటారు, సాకారం అవుతాయి, అవటం వేరు. సాకారం చేసుకోవటం వేరు. సాకారం అవుతాయి అనుకోవటం, తర్వాత వాటి కోసం కష్టపడటం, ఇవన్నీ మనకు వచ్చేవే. అయితే రకరకాల ఆలోచనలు మనకు, ఎప్పుడైతే మనం సాకారం చేసుకోవాలి అని అనుకుంటామో అప్పుడే ఒక ఆలోచన మొలకెత్తుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలో, లక్ష్యం ఏంటో, గమ్యం ఏంటో, దానికి చేరే దారులు ఎలా ఉండాలో, మనం చేసే స్నేహం, మనం మనకు చూపినటువంటి తల్లిదండ్రులు చూపినటువంటి మార్గం, తర్వాత గురువులు చెప్పినటువంటి చదువులు, ఇవన్నీ కూడా వాటన్నిటికీ దోహదం చేస్తాయన్నమాట. అప్పుడే మనం అనుకున్నటువంటి రంగంలో విజయం సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం సందర్భం ఎందుకు చెబుతున్నాము ఈ విషయాలు అని అంటే, దీంట్లో ఒక మతలు ఉందన్నమాట, అది కూడా చెప్పేస్తా, వింటూ ఉండండి.

రాఘవేంద్ర సినిమా కోసం హరీష్ రాఘవేంద్ర సుజాత పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనము లక్ష్యాలు నిర్దేశించుకోవటం ఒక ఎత్తు, అయితే వాటి నెరవేర్చుకోవటం మరొక ఎత్తు. అవి నెరవేరుతాయా నెరవేరవా అన్న విషయం పక్కనెడితే అక్కడి నుంచి ఒక గొప్ప థాట్ అనేది రావాలి. ఆ థాట్ కోసం మనం ప్రయత్నం చేయాలి, ఆచరణలో పెట్టాలి. దాని వెనకాల చాలా చాలా ఉంటాయి. దానితో పాటుగా మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా దానికి తోడవ్వాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు కూడా మనకు సహకరించే విధంగా ఉండాలి. మన స్నేహం కూడా అలాంటిదే చేయాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. ఇలా తర్వాత గురువుల యొక్క సహకారం ఉండాలి. మార్గదర్శకుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఆ గమ్యం వైపు పరిగెత్తవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ ఇన్ని రకాల రికార్డ్స్, 17, 18, 19 ఇలా వరుసగా 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో అలా వరుసగా చోటు దక్కించుకోవడం అంటే వారి యొక్క సక్సెస్ జర్నీ ఎంత పవర్ఫుల్ అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి టెక్ దిగ్గజం కాబట్టి మరి దానికి తగ్గట్టుగా వారికి తగ్గట్టుగానే ఆ తనయ్య ఉంటుంది కదా. మరి దానికి ఇప్పుడు నాకేం తక్కువ అని చెప్పేసి ఆ కూతురు అనుకోండి ఉండుంటే మరి అలా చేసేవాళ్ళ, ఆ రంగంలో రాణించేవాళ్ళ. కానీ మనం అంటాం కదా పులి కడుపులో పులి పుడుతుంది అని అంటాం కదా. సో అలాగా అలా అని కాదు, అన్ని సందర్భాల్లో అన్ని రూల్స్ అప్లికబుల్ కావు. కానీ ఇక్కడ వీరు సక్సెస్ అవ్వడానికి మాత్రం తండ్రి నడిచినటువంటి, చూపినటువంటి, తను అనుకున్నటువంటి రంగంలో ఒక గొప్పగా రాణించడానికి గల కారణం తండ్రి వేసినటువంటి, తండ్రి చూపినటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు. తర్వాత చదువుకున్నటువంటి చదువు ఒక రీజన్ అని చెప్పవచ్చు. అలాగే ఇంకా బయట స్నేహితులు కూడా ప్రోత్సాహం అని చెప్పవచ్చు. తను కూడా నేను ఇలా ఉండాలని ఒక విజన్ ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ తండ్రి స్థాపించినటువంటి సంస్థ కాబట్టి ఆ సంస్థను నిలబెట్టాలి. దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళ యొక్క జీవితాలలో కొత్త వెలుగులు నింపాలి. వారికి జీవనోపాధిని చూపిస్తున్నాం కాబట్టి మరి మనమేమైనా ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా. పైగా కంపెనీ నష్టం రాకూడదు కంపెనీకి. సో ఇవన్నీ చాలా వెనకాల చాలా ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకా తండ్రి ఒక స్థాయిలో ఉంచితే మనం ఇంకొంచెం స్థాయిని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలనే ఒక కసి పట్టుదల చేసి నిరూపించాలనే ఇవన్నీ ఉంటాయి చూడండి. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అన్నమాట. అవన్నీ మనం చెప్పుకుంటున్నటువంటి పవర్ఫుల్ ఉమెన్లో ఉన్నాయి. మరి ఆమె ఎవరు ఇంతగా వర్ణిస్తున్నాము ఏంటి అని చెప్పేసి, నేను వర్ణించడం కాదు, ఆల్రెడీ ప్రపంచమే వర్ణిస్తోంది అలా అనమాట. ఆమె ఎవరో కాదు, రోషిణి నాడార్ మల్హోత్రా. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఒక ప్రముఖ కంపెనీ, పెద్ద టెక్ కంపెనీ.

కంపెనీకి చైర్పర్సన్గా ఉన్నారనమాట. ఆమె గురించి మనం ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్గా మనం తీసుకొని ఈరోజు శక్తిశీల్ కార్యక్రమంలో చెబుతున్నాం. ఇలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికోసం మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఒక కొత్త అంశం, ఒక కొత్త వ్యక్తి గురించి, ఒక ఆ వ్యక్తుల జీవిత చరిత్రతో పాటు సక్సెస్ జర్నీని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మరో పాట వచ్చేస్తుంది. ఆయుధం సినిమా కోసం శంకర్ మహాదేవన్, స్వర్ణలత పాడిన పాట.

ఆడపిల్లలుగా కాదు, ఆకాశమే హద్దుగా పెంచాలి. మనమే ఇంట్లోనే లింగ వివక్షతను చూపిస్తూ పెంచితే ఇలాంటి శిఖరాలను అధిరోహిస్తారా చెప్పండి? కానీ ఇక్కడ రోషిణీ నాడార్ మల్హోత్ర తండ్రి మాత్రం అలా పెంచలేదు, అలా చేయలేదు. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ ఇక్కడ, ఎంతోమంది ఉద్యోగులు దానిపై ఆధారపడి పనిచేస్తూ ఉంటారు, ఎంతోమంది వాటాలు పెట్టి కంపెనీలో షేర్స్ కొంటారు. షేర్లు దినదిన అభివృద్ధి చెందుతూ కంపెనీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పెద్ద కంపెనీని మెయింటైన్ చేయడం అంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి, ఎంత పవర్ఫుల్గా ఆలోచించాలి, ఎంత మెదడు పెట్టి మరి మార్కెట్ను పరిశీలిస్తూ మార్కెట్కు తగ్గట్లుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా లాభాలు ఆర్జిస్తూ సాగాలి. కాబట్టి మరి అంత స్థాయిలో మెదడుకు పదును పెట్టి టాలెంట్కు ఇంకొంచెం భారీ స్థాయిలో ఒక ఆలోచన చేస్తూ షార్ప్నెస్ ఇస్తూ కంపెనీని నడిపించడం అంటే మరి మాటలా చెప్పండి? కాబట్టి అంత అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధంగా మరి ఆమె సక్సెస్ జర్నీ అనేది మామూలుగా లేదన్నమాట. అందుకనే 100 శక్తివంతమైన మహిళల లిస్టులో ఆమె చేరటం, వరుసగా రావటం అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఆమె యొక్క శక్తి యుక్తులు ఎలాంటివి అనేది. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో రోషిణి నాడార్ మల్హోత్రా, ఒక కంపెనీ, ప్రముఖ కంపెనీ చైర్పర్సన్ వారు. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 3:01 దాటి 8 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన వివిధ భారతి.
1: సఖీ సహేలీ

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 17 సెకండ్లు. 103.5 మెగాహెర్ట్జ్పై ఆకాశవాణి వరంగల్ కేంద్ర ప్రసారాలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో ఉదిత్ నారాయణ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఎవన్ శంకర్ రాజా.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

కార్యక్రమంలో తర్వాత ఆపద్ బాంధవుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత ఆరాధన చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అభిలాష చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత అడవి దొంగ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి సుందర రామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట వర్షం చిత్రంలో రకీబ్ బాలం చిత్రం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత కూలీ నెంబర్ 1 చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఈ పరిశుభ్రత ప్రాజెక్టు ను కూడా స్థాపన చేసుకుని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తాం.
1: నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రారంభించి రక్తదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 25,000 మంది యువకులు రక్తదానం చేశారు. స్వార్థం లేని ప్రజాసేవే రాజకీయాల నిజమైన లక్ష్యమని పేర్కొన్న రామచంద్రరావు యువత సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే నాగోల్లోని పీబీఆర్ కన్వెన్షన్లో బీజేవైఎం నిర్వహించిన రక్తదాన శిబిరానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దతతో కూడిన పాలనను ప్రశంసించిన ఆయన విద్యుత్ కొరత, రైతుల కష్టాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరాకొరా వసతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట బీజేపీ కార్యాలయంలో రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలపై చర్చించేందుకు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆన్ వింగ్ ఇంజిన్ సపోర్ట్ కోసం గ్యాట్ సంస్థను అధీకృత ఏపీఏసీ సర్వీస్ సెంటర్గా ఏర్పాటు చేస్తూ జీఎంఆర్ ఏరోటెక్నిక్, స్టాండర్డ్ ఏరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్లోబల్ ఇంజిన్ పరిజ్ఞానం, స్థానిక మౌలిక సదుపాయాల కలయికతో ఏర్పడిన ఈ భాగస్వామ్యం విమానాల నిలిపివేత సమయాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిర్వహణ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిపిన సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. పే రివిజన్ కమిషన్ నివేదిక ఈ నెలాఖరు నాటికి వస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం 3.46% వద్ద ఒక డీఏ, 2.74% వద్ద మరో డీఏను ఆమోదించింది. 4 నెలల్లో 3వ డీఏ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు సీపీఎస్ రద్దును పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు అధిష్టానం రాష్ట్రాల బాధ్యతను అప్పగించింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను నియమించింది. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. సునీల్ బన్సల్కు సహా ఇన్ఛార్జీలుగా పనిచేసేందుకు అభయ్ పాటిల్, రేఖాశర్మలను నియమించారు. ఆ మేరకు ఈరోజు ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఎస్ఎన్సీయూ వార్డులో 5 పసికందులు మృతి చెందడం ప్రమాదం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలంలోని పల్లెపాడు గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట స్వచ్ఛ భారత్ మిషన్ స్టేట్ డైరెక్టర్ సురేష్ బాబు, అదనపు కలెక్టర్ నరసింగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలసిరి కార్యక్రమం కింద తవ్విన గుంతలు, మరుగుదొడ్లు, నీటి కుంటలు పరిశీలించి భూగర్భ జలాలు పెంపొందించేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించారు. సూర్యాపేట జిల్లా తాటిపాముల పాఠశాల భవనాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలల మౌలిక వసతుల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెడ్ అలర్ట్ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. తక్షణ సహాయం కోసం 24 గంటలు కంట్రోల్ రూంలు, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా పొంగి పొర్లుతున్న వాగులు, జలాశయాల వద్ద ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో సెప్టెంబర్ 27 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణ రోజుల్లాగే పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారాంతపు సెలవులు, సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల దేశవ్యాప్త సమ్మె ప్రతిపాదన కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎల్నినో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎండపెట్టి కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు

0: ఆరోపించారు. వ్యవసాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నివారించేందుకు కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టులను ఏ విధమైన అంతరాయం లేకుండా 24 గంటలు నడపాలని డిమాండ్ చేశారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని యూపీహెచ్సిలో ఈరోజు నిర్వహించిన ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వసతులను పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన సదరం వైకల్య నిర్ధారణ శిబిరాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక వైకల్యం ప్రగతికి ఆటంకం కాదని స్పష్టం చేసిన ఆయన అర్హులైన వారందరికీ సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్3న ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్నగర్లోని పటేల్ గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు. 50కు పైగా కంపెనీలు రానున్నాయని, జిల్లాలో 10 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రగతి మిత్ర కమ్యూనిటీ హాల్లో ఆయుర్వేద మెగా శిబిరాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలను మరింత మెరుగుపరచడానికి అంతర్గత సమీక్షలు, పరిపాలనాపరమైన చర్చలు సాధారణ చర్యలేనని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. సమగ్రత, చట్టబద్దత, పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ఏకగ్రీవ నిర్ణయాలు, సైబర్ భద్రతా చర్యలు, పలు రాష్ట్రాల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం కమిషన్ తెచ్చిన సంస్కరణల గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హన్మకొండ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు నివారణ చర్యలు, ఈ అంశం గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు వెటర్నరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జె జ్యోతి గారితోటి పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి. 7:45 వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 News@9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 2026 ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్న సందర్భంగా నివేదిక ప్రసారమవుతుంది. 10:20 మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాలలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:25 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పిల్లిట్ల రమేష్ బృందం ఆలపించిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువులలో రేబీస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యల గురించి మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారితోటి పరిచయం, పత్తి పంట సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్ర రైతు రౌతు రాజయ్య గారితోటి పరిచయాలు ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నారు పంకజ్ మోహన్. 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని, శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా సినిమా పాటల కార్యక్రమం, 9:00 న్యూస్ ఎట్ 9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు రాత్రి 10:00 20వ ఎడిషన్ ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో జరుగుతున్న సందర్భంగా ఆ రోజు హైలైట్లు మరియు నివేదిక ప్రసారమవుతుంది. 10:20 మధుర గీతాలు. ఇవి రేపటి ప్రసారాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హన్మకొండ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణ ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హన్మకొండ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోస్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనంకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినులు శ్రీలక్ష్మి, రుచిత, అంజన, సంజన, సిహెచ్ శ్రావణి, స్మైలీ, చరిత, నందిని, శివాని, గాయత్రి, ఎస్ శ్రావణి, జ్యోతి, అతీక్ష, హన్సిని, సాత్విక, నిక్షిత, వేదశ్రీ, కార్తికాబాయ్. ముందుగా కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు అంజన, స్మైలీ, సంజన, శ్రావణి, శివాని, వేదశ్రీ, నందిని, సాత్విక.

0: చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన కృత్రిమ కాలుతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి యువతకు ప్రేరణగా నిలిచిన అరుణిమా సిన్హా జీవిత విశేషాలను అందిస్తుంది శ్రావణి. అరుణిమా సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ ని అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. ఆమె దుండగుల దురాగతంలో తన కుడి కాలు పోగొట్టుకున్న జాతీయ స్థాయి వాలీబాల్ మాజీ క్రీడాకారిణి. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆమె తన 25వ ఏట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆమె ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ జిల్లాలోని గ్రామంలో 1988 జూలై 20 జన్మించింది. ఆమె తండ్రి సైనికోద్యోగి, తల్లి వైద్యశాఖలో ఉద్యోగి. ఆమెకు ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. బాల్యం నుండి వాలీబాల్ ఆడడం ఇష్టం. ఆమెను తల్లిదండ్రులు మరియు పాఠశాలలోని వ్యాయామోపాధ్యాయుడు ప్రోత్సహించారు. కొంతకాలానికి ఆమె వాలీబాల్, ఫుట్బాల్ ఆటల్లో గుర్తింపు పొందింది. అనేక విజయాలు సాధించింది, అనేక క్రీడా పథకాలు సాధించింది. ఆమెకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆటలతో పాటు చదువుకుంటే క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదించవచ్చని ఆమె క్రీడల్లో పాల్గొంటూనే ఎంఏ పూర్తి చేసింది. తర్వాత ఎల్ఎల్బి చేసింది. ఎల్ఎల్బి చేస్తున్న రోజుల్లో ఆమె ఆర్మీలో ఉద్యోగ నియమం కొరకు దరఖాస్తు చేసింది. కానీ దరఖాస్తులో పుట్టిన తేదీ తప్పుగా ఉన్నట్లు తర్వాత గుర్తించింది. బరేలీలోని ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు సవరిస్తారని ఇంట్లో వాళ్ళు సలహా ఇవ్వడంతో 2011 ఏప్రిల్ 11 లక్నోకు రైల్లో బయలుదేరింది. ఆమె 2011 ఏప్రిల్ 11 లక్నో నుండి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్లో బయలుదేరింది. బరేలీ సమీపంలో ముగ్గురు దొంగలు ఆమె మెడలోని బంగారపు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో రైలు నుంచి ఆమెను కిందికి తోశారు. ఆమె పక్క ట్రాక్పై పడింది. ఆ సమయంలో ట్రాక్పై రైలు వస్తుందని ఆమె గమనించి లేచేలోపే ఆమె కుడి కాలుపై రైలు దూసుకుపోయింది. సమీప గ్రామస్తులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ప్రమాదంలో కుడి కాలు ఎముక వరకు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు మోకాలు కింది భాగాన్ని తొలగించారు. ఆమెకు అప్పటి కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి 2 లక్షల నష్టపరిహారం ఉద్యోగం ప్రకటించాడు. భారతీయ రైల్వే సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చుటకు అంగీకరించింది. 2011 ఏప్రిల్ 18 ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ లో చేరింది. పూర్తిగా కోలుకోవడానికి 4 నెలలు పట్టింది. మొదట పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని ఆత్మహత్యగా అనుమానించింది. కానీ ఆమె ఆ వాదనను ఖండించింది. ఈ సంఘటన తరువాత ప్రతి ఒక్కరూ ఆమెపై సానుభూతి చూపించడం మొదలుపెట్టారు. ఇది భరించలేని ఆమె ఏదో ఒక సాహస కార్యం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. ఆమె ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి ఆమె అన్నయ్యతో పాటు కోచ్ కూడా సహకరించారు. అనంతరం ఆమె టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్లో సభ్యురాలుగా చేరి శిక్షణ తీసుకుంది. ఉత్తర కాశీలో జరిగిన శిబిరంలో ఎవరెస్ట్ ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బజేంద్రి పాల్ వద్ద అరుణిమ మెలకువలు తెలుసుకుంది. 2013 మే 21 ఎవరెస్ట్ శిఖరాన్ని ఉదయం 10:55 చేరుకుంది. ఆమె భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ ని ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపింది. అతను తనకు వచ్చిన క్యాన్సర్ వ్యాధిని లెక్క చేయకుండా ఏదో ఒకటి చెయ్యాలి అనే తలంపుతో విజయాలను సాధించాడు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆమెను సన్మానించారు. లక్నోలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు 25 లక్షల చెక్కులను అందజేశారు. సిన్హా తన కృషి సంకల్పంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నాటి భారత క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ ఆమెని అభినందించారు. అరుణిమ సిన్హా ఇప్పుడు సాంఘిక సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. పేద విభిన్న సామర్థ్యం ఉన్నవారికి ఉచిత స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించింది. అవార్డులు, సెమినార్ల ద్వారా ఆమెకు లభించే అన్ని ఆర్థిక సాయాలను ఆమె అదే కారణంతో విరాళాలుగా ఇస్తుంది. ఈ అకాడమీకి షాహిద్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ అని పేరు పెట్టారు. ఆమె బర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనే పుస్తకాన్ని రాసింది. 2015 భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తర్వాత ఆమె 7 ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలని అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాల్లో 6 శిఖరాలను అధిరోహించింది. ఆమె రష్యాకు చెందిన మౌంట్ ఎల్బర్స్ యూరప్ శిఖరాన్ని టాంజానియా ఆఫ్రికాలోని కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించింది. 2019 జనవరి 4న అంటార్క్టికాలో 7వ శిఖరాన్ని అధిరోహించింది. వీనస్ పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించింది. విన్నారుగా అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన ధైర్యవంతురాలు అర్ణిమా సిన్హా గారి జీవిత విశేషాలు. శరీరం కాదు మనసే బలమైనది అనే సత్యం ఆమె జీవితం ద్వారా మనకు తెలుస్తుంది.
1: ఇప్పుడు వేల ఏళ్ల ఘనచరిత్ర కలిగిన భరతభూమి గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కట్టడాలు ఎన్నో. నాటి శిల్పుల నిర్మాణ కౌశల్యానికి మచ్చుదునక కైలాసనాథ ఆలయం. ఈ ఆలయం విషయాలను మనకు వివరించడానికి వస్తుంది గాయత్రి, విందామా?
2: భారతదేశం అనాదిగా సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానానికి నిలయంగా నిలిచిన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, యోగం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం మొదలైన జ్ఞాన సంపదలో శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ శిల్పకళ కేవలం రాళ్లను చెక్కిన కళ కాదు, అది మన ఆధ్యాత్మికతకు ప్రతిబింబం, మన విజ్ఞానానికి నిదర్శనం, మన సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ప్రాచీన భారతీయులు రాతిని జీవంగా మార్చి కళను ఆరాధనగా భావించి శాస్త్రాన్ని సాధనగా చేసుకున్నారు. అందుకే వారు సృష్టించిన ఆలయాలు, గుహలు, గోపురాలు నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భారతీయ శిల్పకళలో ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతోంది. ప్రాచీన భారతీయులు కళను శాస్త్రంతో మెలవించారు. గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాస్తుశాస్త్రం అన్నింటినీ శిల్పకళలో సమన్వయపరిచారు. దేవాలయాల నిర్మాణంలో దిక్కులు, గ్రహాల ప్రభావం, సూర్యకిరణాల స్థానం వరకు లెక్కలు వేసి నిర్మించారు. ప్రాచీన భారతీయులు శిల్పకళను కేవలం నిర్మాణంగా కాకుండా భక్తి సాధనంగా చూశారు. అందుకే దేవాలయాల్లో శిల్పాలు ఆధ్యాత్మికతను ప్రసరిస్తాయి. గోపురాల ఎత్తులు, శిలామండపాల రూపకల్పన, శిల్పాల నాజూకుతనం అన్నీ మన పూర్వీకుల అపూర్వమైన జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. భారతీయ శిల్పకళ కేవలం రాతిలో రూపకల్పన కాదు, జీవనతత్వాన్ని బోధించే గ్రంథం. దేవాలయాల్లో చెక్కబడిన రామాయణ, మహాభారత, పురాణ కథలు ప్రజలకు నైతిక విలువలను నేర్పాయి. శిల్పకళలోని ప్రతి రూపం ఒక సందేశాన్ని అందిస్తోంది. నేటి ఆధునిక యంత్రాలు లేకుండా అద్భుతాలను సృష్టించిన శిల్పుల విజ్ఞానం మనకు గర్వకారణం. కేవలం కర్ర పరికరాలు, లోహ పరికరాలతోనే అద్భుతాలను సృష్టించారు. రాతిని చెక్కి సంగీతం వినిపించే స్తంభాలను తయారు చేశారు. అలాంటి శిల్పుల ప్రతిభ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాలేదు. ప్రతి ఆలయం ఒక శాస్త్ర గ్రంథం, ప్రతి శిల్పం ఒక కళా పాఠశాల. వాస్తుశాస్త్రం అనుసరించి దేవాలయాలు నిర్మించబడ్డాయి. గర్భగృహం ఎల్లప్పుడూ శక్తిని ప్రసరించే కేంద్రంగా ఉండేది. గోపురాలు సమాజానికి స్ఫూర్తి ఇచ్చేవి. వాస్తు నియమాలతో నిర్మించబడిన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు, ఆరోగ్యకర వాతావరణాన్ని కలిగించే శాస్త్రీయ కట్టడాలు కూడా. కేవలం కళ కోసం కాకుండా సమాజాన్ని జ్ఞానబోధ చేయడానికి శిల్పాలను వాడారు. రామాయణం, మహాభారతం, పురాణాల్లోని కథలను శిల్పాల రూపంలో చెక్కి సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేశారు. ఈ శిల్పకళ కాలచక్రాన్ని ఎన్నో దాడులకు ఎదురు నిలిచి నేటికీ మన పూర్వీకుల మహోన్నతను గుర్తు చేస్తోంది. ప్రాచీన భారతీయ శిల్పకళ ప్రపంచానికి ఒక శాశ్వత వారసత్వం. ఇది మన పూర్వీకుల జ్ఞానానికి ప్రతీక, భక్తికి నిలువెత్తు సాక్ష్యం, సాంస్కృతిక గర్వానికి మూలం. భారతీయ శిల్పకళను చూసి విదేశీ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. పాహియాన్, హ్యుయన్సాంగ్, అల్బిర్నీ వంటి పర్యాటకులు భారతదేశంలోని దేవాలయాలు, గోపురాలు, శిల్పాలను వర్ణించారు. ఇవి నేటికి యునెస్కో వారసత్వ కట్టడాలుగా నిలిచాయి. అలాంటి అద్భుతమైన భారత ప్రాచీన మానవ నిర్మిత కట్టడాల్లో ఒకటి కైలాసనాథ ఆలయం. భారతదేశం ప్రపంచంలోనే కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి రాజవంశం తమ కాలంలో నిర్మించిన దేవాలయాలు, గోపురాలు, గుహల ద్వారా శిల్పకళలో అపూర్వ ప్రతిభను చూపించారు. అందులో అత్యంత విశిష్టమైనది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలలో కైలాసనాథ దేవాలయం. ఇది ప్రపంచంలోనే ఒక మానవ నిర్మిత అద్భుతం.

0: ఎందుకంటే ఈ దేవాలయం ఒకే రాతి కొండను సాంప్రదాయ నిర్మాణ శైలికి విరుద్ధంగా పైనుంచి కిందికి చెక్కుతూ నిర్మించబడింది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ప్రాచీన భారత నిర్మాణ కౌశలానికి, శిల్పకళకి, భారతీయుల ప్రతిభకు చిరస్థాయిగా నిలిచిన మహోన్నత మానవ సృష్టి. కైలాసనాథ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన మొదటి రాజు కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఆయనకు అపారమైన దైవభక్తి ఉండేది. కైలాస పర్వతంపై కూర్చున్న పరమశివుడి మహిమాన్విత రూపాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. అనేక గుహల సముదాయంగా ఉన్న ఎల్లోరా గుహలలో కైలాసనాథ ఆలయం 16వ గుహగా పరిగణించబడుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయం కేవలం ఒక రాజు కళ మాత్రమే కాదు, ఆ కాలపు భక్తి, విజ్ఞానం, శిల్పకళా వైభవాన్ని సజీవంగా మన కళ్ళ ముందు నిలుపుతున్న ప్రతీక. కైలాసనాథ ఆలయం నిర్మాణం ప్రపంచంలోనే ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ దేవాలయం ఒక పెద్ద రాతి కొండను పైనుండి కిందికి చెక్కుతూ నిర్మించబడింది. సాధారణంగా ఆలయాలు రాళ్లను తీసుకువచ్చి ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా నిర్మించబడతాయి, కానీ ఈ ఆలయ నిర్మాణం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. కొండను పైనుండి కిందికి చెక్కుకుంటూ అద్భుతమైన దేవాలయంగా మలిచే క్రమంలో సుమారు 2 నుండి 4 లక్షల టన్నుల రాళ్లు తొలగించి ఆలయాన్ని తీర్చిదిద్దారని చారిత్రక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కైలాసనాథ ఆలయం సుమారు 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయం మధ్యలో నంది మండపం ఉంది. నంది మండపం నుండి గర్భగృహానికి వెళ్లే రాతి వంతెన వాస్తుశిల్పానికి ఒక అద్భుత ఉదాహరణ. ప్రతి స్తంభం, ప్రతి మండపం శిల్పకళా వైభవంతో కలకలలాడుతోంది. కైలాసనాథ దేవాలయం గోడలు, పైకప్పులు, స్తంభాలు శిల్పకళతో నిండి ఉన్నాయి. గోడలపై రామాయణం, మహాభారతం, పురాణాల సన్నివేశాలు చెక్కబడ్డాయి. శివపార్వతుల వివాహం, శివతాండవం, రాక్షస సంహారం వంటి శిల్పాలు అపూర్వ ప్రతిభను చూపిస్తాయి. నంది మండపంలోని శిల్పాలు శివభక్తికి ప్రతీక. గోపురాలపై ఉన్న శిల్పకళా కౌశలం ఆ కాలపు నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని 8వ శతాబ్దంలో ఇంత భారీ నిర్మాణం చేయడం అనేది అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ భారతీయ శిల్పుల శాస్త్రీయ పద్ధతులు, గణిత విజ్ఞానం, వాస్తుశాస్త్రం ఆధారంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయం సమతుల్యత, కొలతల ఖచ్చితత్వం, శిల్పాల సమన్వయం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభను నిరూపిస్తోంది. నిర్మాణం సమయంలో రాళ్లను కదిలించకుండానే చెక్కడం ద్వారా అసాధారణ నైపుణ్యం చూపించారు. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఒక శిలాశాస్త్ర గ్రంథం అని చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ దేవాలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించి ఆశ్చర్యపోతారు. ఇది భారతీయుల ప్రతిభను, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. కైలాసనాథ దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, ఇది భారతీయుల ఆధ్యాత్మికత, శిల్పకళా ప్రతిభ, ఇంజనీరింగ్ నైపుణ్యంకు సజీవ సాక్ష్యం. రాతిని కరిగించి శిల్పాన్ని సృష్టించినట్టుగా శిల్పులు చూపిన నైపుణ్యం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. వేల సంవత్సరాల కిందట నిర్మించబడిన ఈ రోజుకి కైలాసనాథ ఆలయం మన సంస్కృతిని, భక్తిని, ప్రతిభను సజీవంగా నిలిపి ఉంచుతోంది. అందుకే ఇది భారతీయ వారసత్వానికి నిత్య నూతనమైన ఆభరణం. భారత ప్రాచీన శిల్పులు సాధించిన ప్రతిభ అనేది కేవలం శిల్పకళకే పరిమితం కాలేదు. వారు రాతికి ప్రాణం పోసి చరిత్రను సజీవంగా నిలిపారు. వారి చేతి వృత్తి వల్లే ఈరోజు మనం వేల సంవత్సరాల కిందటి కళ, సంస్కృతి, జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ అద్భుత శిల్పకళను సంరక్షించడం, భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత.
1: విన్నారుగా, వేల ఏళ్ల క్రితం నిర్మించిన కైలాసనాథ ఆలయం నేటికి చెక్కు చెదరకుండా నాటి శిల్పుల కార్యదక్షతకు, అలాగే ఆనాటి ప్రజల భక్తి భావనలు, జీవన విధానాలను నేటి తరానికి కళ్ళకు కట్టిన కైలాసనాథ ఆలయానికి వందనాలు. కార్యక్రమంలో చివరిగా జీవితంలో కీలకమైన పాత్ర పోషించేది చెట్లు. చెట్లను కాపాడితే మనకు రక్ష, చెట్లను నరికితే మనకు శిక్ష. ఇది ప్రకృతి భావం. చెట్ల నుండి మనకు పూలు, పండ్లు, గాలి, నీడ వంటివి లభిస్తాయి. ఇలాంటి ప్రకృతి మీద పాట పాడడానికి మన ముందుకు రాబోతున్నారు స్మైలీ, అంజన, సంజన, శ్రావణి, చరిత, కార్తీకబాయ్, నిక్షిత. విందామా

0: మన జీవితానికి ప్రాణాధారం వృక్షాలు. ఒక వృక్షం నాటడం అంటే ఒక జీవాన్ని కాపాడడం. మనలో ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టు నాటితే భవిష్యత్తు తరాలకు పచ్చని భూమి అందించగలం. మనమందరం కలిసి వృక్షాలను సంరక్షిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం, మన భవిష్యత్తును కాపాడుదాం.
1: ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోస్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనంకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీలు శ్రీలక్ష్మి, రుచిత, అంజన, సంజన, సిహెచ్ శ్రావణి, స్మైలీ, చరిత, నందిని, శివాని, గాయత్రి, ఎస్ శ్రావణి, జ్యోతి, అతిక్ష, హన్సిని, సాత్విక, నిక్షిత, వేదశ్రీ, కార్తీకాబాయి. వ్యాఖ్యానం శ్రీలక్ష్మి, రుచిత. ధన్యవాదములు.
2: మీరింతవరకు ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హన్మకొండ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
3: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్ సెరోలాజికల్ విభాగంలో 20 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఖాళీలేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు శాఖలో కూడా 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు 1 జూలై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 253, ఎస్సిటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 9, ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారిద్ర్య పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంకా తుది రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీలను ప్రెస్ నోట్ ద్వారా గానీ వెబ్సైట్ లో గానీ త్వరలో తెలియజేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో 365 నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు, 118 ఫార్మసిస్ట్ ఖాళీలు, 43 ఇన్స్పెక్టర్, ఇంకా తదితర ఖాళీలున్నాయి. వీటితో పాటు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డిఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 1 జనవరి 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 అక్టోబర్ 2026. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబ్బిన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పథకాలతో మొత్తం 12 పథకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు నివారణ చర్యలు, ఈ అంశం గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు వెటర్నరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జె జ్యోతి గారితోటి పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి.
1: వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వర్షాకాలంలో వివిధ రకాల పశువులలో వివిధ రకాల వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు మనము ఈ పశువులలో ఇప్పుడు గమనించవచ్చు. అయితే ఎటువంటి పశువులలో ఈ శ్వాసకోశ వ్యాధులు అనేటువంటివి వస్తాయి, వాటి నివారణకు ఎటువంటి చర్యలు అనేటువంటి చేపట్టాలి, ముఖ్యంగా ఏ సమస్యలు అనేటువంటి వస్తాయి, వాటి యొక్క వ్యాధి లక్షణాలను ఏ విధంగా గుర్తుపట్టాలి, ఆ వ్యాధి లక్షణాలు గుర్తుపట్టిన తర్వాత ఏ విధమైనటువంటి చికిత్స చేసుకున్నట్లయితే ఈ పశువులలో వచ్చేటువంటి శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మామునూరు పశు వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ హెడ్ డాక్టర్ జె జ్యోతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మేడం చెప్పండి, ముఖ్యంగా పశువులలో ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి శ్వాసకోశ వ్యాధులు అనేటువంటి ఏంటంటారు?
2: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అసలు ఈ శ్వాసకోశ వ్యవస్థ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో శ్వాసకోశ వ్యవస్థ అనేది ఇంగ్లీష్ లో మనం మాట్లాడుకున్నట్లయితే రెస్పిరేటరీ సిస్టమ్ అంటాము. ఇది ముఖ్యంగా మనకి బయట అందే గాలిని శరీరంలోకి ప్రవేశపెట్టి, అంటే ఆక్సిజన్ ని తీసుకుని శరీరంలోకి ప్రవేశపెట్టి కార్బన్ డైఆక్సైడ్ ని బయటకి పంపే వ్యవస్థ. ఈ శ్వాసకోశ వ్యవస్థలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఊపిరితిత్తులు, శ్వాసనాళం, ముక్కు, గొంతు మరియు ఇతర భాగాలు ఈ వ్యవస్థలో ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులు అంటే పశువుల ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు మొదలైన శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు. ఇవి ముఖ్యంగా వాతావరణ మార్పులు, అనారోగ్యకరమైన వాతావరణం. అనారోగ్యకరమైన వాతావరణం అంటే ఒకేసారి సడన్ గా మనకి బాగా క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది, ఒకసారి తేమతో కూడిన చలి ఉండడం వల్ల, అదే పాకలలో తడి ఎక్కువగా ఉండడం వల్ల, పాకలలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ టిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి వల్ల కూడా స్ట్రెస్ అనేది పశువుల్లో చూడవచ్చు మనము. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి వాటి శరీరంలో ఉన్న ఏవైతే రోగాలు ఉంటాయో అవి బయటికి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట, వాటి లక్షణాలని మనకి చూపిస్తాయి. అదే విధంగా దుమ్ము, గాలి కాలుష్యం ఉన్న స్థలాలలో మనం ఎక్కువగా ఈ పశువుల్ని పెంచినట్లయితే, అంటే పశువుల పాకలు ఉన్నట్లయితే వాటిల్లో కూడా మనం తరచుగా ఈ శ్వాసకోశ వ్యాధులు అనేది చూడడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా మనకి వ్యాధి బారిన పడిన పశువులు, అంటే ఏవైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అవుతున్న పశువులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మనకి వేరే పశువుల్లోకి ప్రవేశపెట్టినప్పుడు, లేదు అంటే మనం అప్పుడే కొంతమంది మార్కెట్ లో కొని, అంటే సంతరలో కొని వెంటనే వాటిని పాత పశువులు ఏవైతే ఉంటాయో వాటిలలో ప్రవేశపెట్టడం ద్వారా కూడా ఈ వ్యాధి అనేది ఒక పశువు నుండి ఇంకొక పశువుకి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే పక్షుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి అనేది నార్మల్ గా మనకి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అదే విధంగా ఎప్పుడైతే మనకి పశువులు వ్యాధి బారిన పడి దాని యొక్క మలమూత్రం కావచ్చు, లేదు అంటే దాని డ్రాప్లెట్స్, నాసల్ డిశ్చార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుడ్ లో కలిసి, అంటే తినే ఆహారంలో కావచ్చు, లేదు అంటే గాలిలో కావచ్చు, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీటిని తాగడం వల్ల కూడా మనము ఎక్కువగా ఈ శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధిని మనం చూడవచ్చు.
1: ఇవి రావడానికి గల ప్రధాన కారణాలు
2: ఏంటంటే, మన హ్యూమన్స్ లలో ఏ విధంగా అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయో వీటిలలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇతర అంటే కారణాలు ఉంటాయన్నమాట. అవి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, పారాసైటిక్ కావచ్చు, ప్రోటోజోవల్ కావచ్చు, లేదు అంటే స్ట్రెస్ కండిషన్స్, ట్రాన్స్పోర్టేషన్, లేదు అంటే సరైన ప్రాపర్ గా మనం క్వారంటైన్ చేయకపోవడము, ప్రాపర్ గా మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అనేవి సరిగ్గా చేయకపోవడం వల్ల. ముఖ్యంగా మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ చూసుకున్నట్లయితే పశువులలో ఈ ఐబీఆర్, ఇన్ఫెక్షియస్ బోవైన్ రైనోట్రాకైటిస్ అనే డిసీజ్ ఎక్కువగా మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. దాంతో పాటు ఇన్ఫెక్షియస్ బోవైన్ రైనోట్రాకైటిస్ తో పాటు మనం పాశ్చరెల్లా మల్టోసిడా, ఇది ఎక్కువగా ఈ శీతాకాలం వర్షాకాలంలో కనిపిస్తుంది. కనిపించే వ్యాధులు. ఇవి పశువులలో ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతీస్తాయి. అదే విధంగా మనకి వాటిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, నీరసించిపోవడము, ఎక్కువగా జ్వరం రావడము, అదే విధంగా తరచుగా వ్యాధుల బారిన పడటము, దాని అంటే శరీర బరువు అనేది కూడా క్షీణించడము, అదే విధంగా చూసుకున్నట్లయితే ముక్కు నుంచి గాని కళ్ళ నుంచి గాని స్రావాలు కారడం అనేది మనం తరచుగా చూస్తాం ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ లలో. అదే విధంగా ఎక్కువ ఇన్ఫెక్షన్, ఎక్కువ శాతం ఊపిరితిత్తులు మనకి ఆ బ్యాక్టీరియా వల్ల బాగా చెడిపోయినట్లయితే మనము ఊపిరితిత్తుల్లో గాలి తీసుకునే వ్యవస్థ అనేది బాగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. పశువులలో ఎక్కువగా మరణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే వైరల్ డిసీజెస్ లలో మనం ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది మనం కామన్ గా తరచుగా వినే పదం అన్నమాట. ఈ ఇన్ఫ్లుయెంజా అనేది ముఖ్యంగా మనకి అన్ని రకాల జంతువులలో కూడా ఈ వ్యాధిని మనకి ఎక్కువ అంటే రెస్పిరేటరీ డిసీజెస్ ని కాచేస్తా ఉంటాయి. అందులోనూ ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చినట్లయితే ఒక్క ఏదైనా ఇప్పుడు పక్షులలో కూడా ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది చాలా సాధారణంగా చూడడం జరుగుతుంది. మనం ఒక్క పశువుకి ఈ వైరస్ సోకినట్లయితే వెంటనే

0: వైరస్ అనేది చాలా గాలి వేగం కంటే కూడా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట వేరే అనిమల్స్ లోకి. ఏవైతే మనకి ఇమ్యూనో కాంప్రమైజ్ అంటాం, అంటే బాగా ఇమ్యూనిటీ బలం అనేది చాలా తక్కువగా ఉన్న పశువులలో ఇవి వెంటనే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి. అలా చూసుకున్నట్లయితే అందులో కూడా సేమ్ మనం ఏవైతే బాక్టీరియల్ డిసీజెస్ లో చూసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే ఇందులో కూడా చూడడం జరుగుతుంది. కాకపోతే బాక్టీరియల్ డిసీజెస్ కి మనం యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అలా ఇచ్చి మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. బట్ వైరల్ డిసీజెస్ కి వచ్చేసరికి మనము యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఇవి తగ్గే అవకాశాలు చాలా తక్కువ, కాబట్టి నివారణ చర్యలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే స్ట్రెస్ అన్నాం కదా, ఏదైతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో రెస్పిరేటరీ డిసీజెస్ కి ఎక్కువగా కూడా గాలి తేమ అనేది ప్రాపర్ గా ఉండాలన్నమాట. వెంటిలేషన్, పరిశుభ్రమైన వాతావరణం అనేది నార్మల్ గా మనం పశువులకు కల్పించినట్లయితే కూడా మనం ఎక్కువ నివారించే అవకాశాలు ఉన్నాయి. సో మేనేజ్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. మేనేజ్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా తడిగా ఉండడము, పాక అనేది తడిగా ఉండడము, లేదు అంటే వర్షపు జల్లులు కురుస్తా ఉండడము పశువుల పైన, అంటే ప్రాపర్ గా హౌసింగ్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా లేకపోయినా కూడా మనకి ఎక్కువగా కూడా రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అదే విధంగా నట్టలు, ముఖ్యంగా నట్టలు ఏవైతే మనకి పారాసైట్స్, ఎండో పారాసైట్స్ కావచ్చు, ఎక్టో పారాసైట్స్ కావచ్చు, టిక్ ఇన్ఫెస్టేషన్ కావచ్చు, ఇవి ముఖ్యంగా మనకి శరీరంలో ఉండి వాటి యొక్క అంటే ఏవైతే ఎండో పారాసైట్ పర్టికులర్ గా ఉంటాయో అవి వాటి ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేసేసి బాడీ యొక్క ఇమ్యూన్ పవర్ ని డిక్రీజ్ చేస్తాయి అన్నమాట, తగ్గిస్తాయి. అట్లా ఇమ్యూనిటీ పవర్ ని తగ్గించినప్పుడు మనకి శ్వాసకు సంబంధించిన వ్యాధులు అనేది తరచుగా చూడడం జరుగుతుంది. అంటే పశువులు కూడా ఎక్కువగా జలుబు చేయడము, ముక్కు నుండి కళ నుంచి నీరు కారడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాము. ఎక్కువగా దగ్గడము, తుమ్మడము ఇవన్నీ కూడా దాంతో పాటు జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
1: అంటే ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలంలో పశువులలో శ్వాసకోశానికి సంబంధించి వ్యాధులు అనేటువంటి ఏ విధంగా వస్తాయి?
0: బాక్టీరియల్ వైరల్ అన్ని ఉంటాయి. కాకపోతే ప్రధానంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో మనం ముఖ్యంగా చూడాల్సిన వ్యాధి ఏంటి అంటే హిమరేజిక్ సెప్టిసేమియా అన్నమాట. దీన్నే మనం చూసుకున్నట్లయితే దొబ్బరోగం అంటారు. ఈ దొబ్బరోగం అనేది ప్రధానంగా ఆవులు మరియు గేదెలు వంటి పాడి పశువుల్లో కనిపించే ఒక తీవ్రమైన అధిక మరణ శాతం కలిగిన బాక్టీరియల్ వ్యాధి. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెంది పెద్ద మొత్తంలో పశు మరణాలను కలిగిస్తుంది అన్నమాట. ఈ వ్యాధి మనం చూసుకున్నట్లయితే పాస్చరిల్లా మల్టోసిడా అనే బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా మనం అనుకున్నట్లుగా వర్షాకాలం చలికాలంలో అధికంగా ప్రబలుతుంది. ఈ వ్యాధి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఒక బాక్టీరియా అనేది ఒక 10 to 15-20 ఎనిమల్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దాంతో పాటు దాని చికిత్స అనేది మనం ఆలస్యం చేస్తే పశువులు కొద్ది గంటల్లోనే మరణించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే టాక్సిమియా డెవలప్ అవుతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ లో ప్రాపర్ గా ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా కూడా మనకి మరణాలు అనేవి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ శ్వాస ద్వారా అంటే దెబ్బతిన్న చర్మం లేదా ముక్కు ద్వారా కూడా మనం ఈ బాక్టీరియా అనేది బాడీలోకి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. పశువు యొక్క శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరి ఊపిరితిత్తులు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకి ఈ డిసీజ్ శ్వాసకి సంబంధించిన సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట.
1: దుబ్బరోగము వచ్చింది అని తెలియడానికి గాను ఎటువంటి లక్షణాలు అనేటువంటివి పశువులలో కనిపిస్తా ఉంటాయి?
0: మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ దుబ్బరోగంలో ఈ లక్షణాలు అనేవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. పశువులు 12 to 24 గంటల్లో తీవ్రమైన మరణ స్థితికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం త్వరగా గుర్తించకుండా త్వరగా ట్రీట్మెంట్ చేయకపోతే వెంటనే మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక జ్వరం అంటే మనం చూసుకున్నట్లయితే 106 to 107 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఆహారం తినకపోవడము, మూర్ఛ స్థితికి వెళ్లిపోవడము. అండ్ ముఖ్యంగా ఈ దుబ్బరోగంలో మనం చూసుకున్నట్లయితే మెడ కింది భాగంలో వాపు, ఎడిమా అంటాం కదా, బాటిల్ జా కండిషన్ అనేది మనం చూడొచ్చు. ముక్కు నుండి నీరు లేదా రక్తస్రావము బాగా తుమ్మి దగ్గడం వల్ల కూడా మనకి ఎక్కువ స్రావాలు అనేవి కారుతూ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ వల్ల. అండ్ తీవ్రమైన శ్వాసలో ఇబ్బంది, దాహం అనేది పెరగడము, నిద్ర మత్తుగా ఉండడము, అంటే అనిమల్ యాక్టివ్ గా లేకపోవడము. అదే విధంగా మనం ఈ వ్యాధి బారిన పడిన పశువులని గమనించినట్లయితే వాటి చర్మం కింద మనము రక్తపు పిన్ పాయింట్ హిమరేజెస్ అంటాము, హిమరేజెస్ అనేవి చూడడము. అండ్ కొన్ని పశువుల్లో లక్షణాలు కనబడకుండానే ఇవి అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
1: మరి దుబ్బరోగం వచ్చినప్పుడు ఇటువంటి వ్యాధి లక్షణాలు అటువంటి కనిపిస్తాయి. ఇవే కాకుండా ఎర్ర ముక్కు వ్యాధి అనేటువంటిది కూడా ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధిగా పశువులలో గుర్తించవచ్చు. మరి దాని గురించి
0: ఎర్రముక్కు వ్యాధి IBRT ఏదైతే ఉందో ఇది మనకి ముఖ్యంగా వైరల్ వ్యాధి అన్నమాట. ఇది ముఖ్యంగా గేదెలు, ఆవులు జంతువుల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి బొవైన్ హెర్పీస్ వైరస్ 1 అనే వైరస్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పశువుల ముక్కు నుండి వచ్చే స్రావాల ద్వారా, ఊపిరి ద్వారా, సంక్రమిత పశువులతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం వల్ల, కలుషిత ఆహారాలు, కలుషితమైన నీరు తాగడం వలన అండ్ కలుషితమైన పరికరాలు ముట్టుకోవడం వలన కూడా ఈ వ్యాధి అనేది త్వరగా

0: అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలనొప్పి, కళ్ళు ఎర్రగా మారడము, కన్నుల నుండి నీరు కారడము, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, శ్వాసకు సంబంధించిన ఇబ్బంది అనేది చాలా చూడడం జరుగుతుంది. ఇబ్బంది కూడా మనం చూసుకున్నట్లయితే ఆస్కల్టేషన్, ఎప్పుడైతే మీరు ఈ లక్షణాలు చూసినప్పుడు మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించినట్లయితే, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్కల్టేట్ చేసినప్పుడు మీకు కొన్ని లంగ్ అబ్నార్మల్ సౌండ్స్ అనేవి మనకి వినడం జరుగుతుంది. అదేవిధంగా ఎర్రముక్కు వ్యాధిలో శ్వాసకోశ సంబంధిత లక్షణాలే కాకుండా మనకి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేకలలో గర్భస్రావం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాము. గర్భధారణ అనేది సరిగ్గా లేకపోవడము, మగ వాటిలో అయితే మనం వెంధ్యత్వం అనేది చూడడం జరుగుతుంది. దాంతోపాటు ఇతర లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఆకలి లేకపోవడము, పాల ఉత్పత్తి ఆర్ పాల దిగుబడి తగ్గిపోవడము, క్రమంగా నిదానంగా రికవరీ ఛాన్సెస్ అనేవి నిదానంగా చాలా స్లోగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఇది ఇప్పుడే మనం వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించక, అంటే సరిగ్గా డయాగ్నోసిస్ చేయక, ట్రీట్మెంట్ ఇప్పించకపోతే మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
1: మరి ఈ ఎర్రముక్కు వ్యాధి లక్షణాలు వాటి యొక్క చికిత్స ఈ విధంగా ఉంటే, మామూలుగా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేటువంటిది కూడా ఈ పశువులలో తీవ్రంగా శ్వాసకోశ వ్యాధులు కలిగించేటువంటిది, అదేవిధంగా వ్యాప్తి కూడా అధికంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వ్యాధి లక్షణాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, వ్యాధి వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది, దానికి అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాధి అనేది వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది ప్రేరేపితం అవుతుంది ఎక్కువగా ఈ సీజన్ లో, వర్షాకాలం కావచ్చు లేదంటే శీతాకాలంలో. అట్లనే ఈ ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరస్ వ్యాధి. ఇది పశువులు మరియు పక్షుల శ్వాసకోశాలను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా వేగంగా వ్యాపించగల సామర్థ్యం కలిగిన వైరస్ అన్నమాట. కాబట్టి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఇన్ఫ్లుయెంజా అనగానే మనం ఏవైతే కోళ్లు, కోళ్ల ఫారాలు ఏవైతే ఉన్నాయో, ఒక్క పక్షికి రాగానే అన్ని బర్డ్స్ కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనికి స్ప్రెడింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ అన్నమాట. అదే కాకుండా పశువుల్లో కాకుండా ఇది పక్షులు, పందులు, గుర్రాలు, మనుషులకు కూడా జూనోటిక్ అన్నమాట, మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి, చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది. ఈ వ్యాధి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కలుషితమైన నీరు, కలుషితమైన ఫుడ్, అదే విధంగా గాల్లో విస్తరించే ఈ సూక్ష్మ ద్రవ బిందువుల ద్వారా, ప్లస్ మన ఈ సీక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్రావాలు, నాసల్ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి డ్రాప్లెట్ ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువులకి, అదే విధంగా శరీరం పైన ఏమైనా గాట్లు గాని ఏమైనా గాయాలు గాని ఉన్నట్లయితే ఆ గాయాల ద్వారా కూడా ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం బర్డ్స్ లలో ఏదైతే బ్రూడింగ్ కి గాని హ్యాచింగ్ కి గాని వాడతామో ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ పరికరాల ద్వారా కూడా ఇవి ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. పక్షులు ఎక్కువగా ఒక చోట గుంపులుగా ఉన్నప్పుడు ఇవి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అదే విధంగా లక్షణాలు చూసుకున్నట్లయితే అధిక జ్వరం, ఆకస్మిక మరణాలు బాగా, అంటే పశువుల్లో తలనొప్పి, తల తిరగడము, ఒక చుట్టుకి తిరగడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇన్కోఆర్డినేషన్ అంటాము, అంటే ప్రాపర్ గా నడవకపోవడము, అండ్ శ్వాసలో ఇబ్బంది అనేది మనం తరచుగా చూస్తాము. అదే విధంగా ఇది శ్వాసకోశ వ్యవస్థను మాత్రమే కాకుండా అవి పునరుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. గుడ్ల ఉత్పత్తి అనేది చాలా తగ్గిస్తుంది. అదే విధంగా కళ్ళ చుట్టూ వాపు అనేది ఎక్కువ కనిపిస్తుంది. మనం ఫౌల్ కొరైజా ఇట్లాంటి డిసీజెస్ చూసుకున్నట్లయితే కళ్ళ చుట్టూ కూడా మొత్తం ఎడిమా, అంటే నీళ్లు, ద్రవాలు చేరి ఉంటాయి. పందుల్లో చూసుకున్నట్లయితే మనం స్వైన్ ఇన్ఫ్లుయెంజా అంటాము, ఇది పందుల్లో వస్తుంది. ఈ పందుల్లో కూడా మనం లక్షణాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా జలుబు, దగ్గు, ఒక విధమైన గురక సౌండ్ అనేది వస్తుంది అన్నమాట మనం చూసుకున్నట్లయితే. అదే విధంగా ఆకలి లేకపోవడము, ముక్కు నుండి ఎక్కువగా విసర్జన, అవి కూడా ఫస్ట్ నీటి లాంటి స్రావాలు కారి తర్వాత చూసుకున్నట్లయితే అవి చిక్కటి పస్ తో ముడిపడి ఉండడము, మ్యూకాయిడ్ డిశ్చార్జెస్ రావడము, అదే విధంగా తరచుగా అది బాగా దురదగా ఉండడం వల్ల అది ముక్కుని నార్మల్ గా గోడలకు అట్లా రాసుకోవడం వల్ల కూడా మనము బ్లడ్ డిశ్చార్జెస్, అంటే రక్తంతో కూడిన స్రావాలను కూడా చూడవచ్చు. అదే విధంగా బలహీనమైన పందులు ఉంటాయి కదండి, ఏవైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న పిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం చూసుకున్నట్లయితే త్వరగా మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఒక్క వ్యాధితో పాటు వీటి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు దాంట్లో, అంటే బాడీలో ఏదైతే ఇంకా వేరే డిసీజెస్ ఏముంటాయో అవన్నీ కూడా ఒకేసారి బయటికి లక్షణాలు చూపించడం జరుగుతుంది. అప్పుడు మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇది ఏ సిస్టమ్ ను ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి అనేది. అలాగే మనం చూసుకున్నట్లయితే గుర్రాల్లో కూడా ఈక్వైన్ ఇన్ఫ్లుయెంజా, ఇందులో కూడా గుర్రాల్లో కూడా మనం ముఖ్యంగా దగ్గు, జ్వరము, ముక్కు నుండి నీరు కారడము, అలసట్, అలసట, వాపు అండ్ ఊపిరితిత్తుల వాపు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఒకలాంటి గురక శబ్దము, ఊపిరి సరిగ్గా ఆడకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోవడము, ఫైనల్ గా మనం ట్రీట్మెంట్ అనేది జరగక

0: పోయినట్లయితే పశువులు వెంటనే, గుర్రాలు కూడా ఆకస్మిక మరణాలు అనేవి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
1: మరి వివిధ రకాల పశువుల్లో ఈ విధమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు అనేటువంటివి రావడం అనేటువంటివి జరుగుతుంది. ఒకవేళ పశువులలో వచ్చినప్పుడు మరి వాటిని పెంచేటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం అనేటువంటిది కలుగుతుందంటారు?
0: ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి టీకాలు, ఈ కాలంలో మనకి ఎక్కువగా టీకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. టీకాలతో పాటు జీవ భద్రత ఎక్కువగా ఉంది. దాంతోపాటు సరైన వెంటిలేషను, సరైన పోషకాహారము, ఒత్తిడి తగ్గింపు అండ్ పోషణలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఈ వ్యాధిని నివారించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఏవైతే లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుని సంప్రదించి పశువైద్యుడి ద్వారా వ్యాధి నిర్ధారణ అంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అయిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే ఈ పరిస్థితి రాకముందే మనం నివారణ మార్గాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే జ్వరం వచ్చాక, జబ్బు వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయించుకున్న దానికంటే కూడా అవి రాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం. ఇందులో కూడా ఆశ్రయ వ్యవస్థల నిర్వహణ అంటే అది ప్రాపర్ గా ఉండే ఇల్లు, దానికి ఏదైతే మనం పాకలు కావచ్చు లేదు అంటే గుర్రపు షెడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా గాలి అనేది సరిగ్గా ప్రవహించే గుడిసెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండడానికి ప్రాపర్ గాలి ప్రసరించే గుడిసెలు ఒకటి, అట్లనే తడి నేలను ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుతూ ఉండాలి, వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి, కొంచెం ఫ్యాన్స్ గానీ అవన్నీ వేసేసి డ్రై చేస్తూ ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాకాలం శీతాకాలంలో మనం వాటిని చల్లటి గదులలో ఉంచకూడదు. అదేవిధంగా గుడిసెలో కూడా మంచి వెలుగు, మనకు సన్లైట్ తగిలేలాగా మనం ఆ పాకలని పశువులని ఉంచే ప్లేస్ అనేది చాలా నీట్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. దాంతోపాటు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోషకాహారం, ఇది వ్యాధి వ్యాప్తి కూడా మనం నివారణ, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పశువుకి ఎప్పుడైతే వ్యాధి సోకుతుందో దాన్ని మిగిలిన పశువుల నుండి సపరేట్ చేయడం అనమాట. అండ్ బాధిత పశువులను వెంటనే వేరుగా ఉంచాలి. పశువులను ఉపయోగించే పరికరాలని ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడుస్తూ ఉండాలి. శ్వాసకోశ వ్యాధితో ఉన్న పశువులను ప్రత్యేకంగా ఆహారం నీరు ఇవ్వాలి, వాటిని మిగిలిన పశువులతో కలిపి ఇవ్వకూడదు. హెమరేజిక్, అదే దుబ్బ రోగము, బ్లాక్ వాటర్, ఇంకా ఐబీఆర్ టీకాలు అనేవి వెటనరీ డాక్టర్ సలహా ప్రకారము మనం వేయిస్తూ ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ టీకాలు అనేవి మనం ముఖ్యంగా 4 నెలలు వయసు ఉన్నప్పుడు ఈ టీకాలు అనేది వేయించాలి. తర్వాత ఒక 3 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోవాలి. తర్వాత ఇయర్లీ వన్స్ వ్యాక్సినేషన్ టీకాలు వేయించుకున్నట్లయితే మనం ఈ వ్యాధుల బారిన పడకుండా పశువులని రక్షించవచ్చు. సో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాహారం ఇవ్వాలి. ముఖ్యంగా మనం పశువులలో చూసుకున్నట్లయితే మినరల్ మిక్చర్ అనేసి మనకి ఇప్పుడు విటమిన్స్ గానీ, మల్టీ విటమిన్ సిరప్స్ గానీ, మల్టీ విటమిన్ పౌడర్స్ గానీ ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా దానాలో ఇవి యాడ్ చేయడం వల్ల మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచవచ్చు. ఆ పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా సెక్యూరిటీ చర్యలు అనమాట, మనం బయో సెక్యూరిటీ చర్యలు. సో కొత్తగా వచ్చిన పశువులను వేరుగా ఉంచి పరిశీలించాలి, ఏదైనా వ్యాధులు ఉన్నాయా లేదంటే డివార్మింగ్ అవన్నీ ప్రాపర్ గా చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కంటి నుంచి గానీ ఏదైనా స్రావాలు ఉన్నాయా, లంగ్ అంటే శ్వాస తీసుకునే పద్ధతిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా చూడాలి. బాహ్య పరాన్న జీవులు ఉన్నాయా లేవా అవి కూడా చెక్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు కూడా బాహ్య వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బయట నుంచి వచ్చే వ్యక్తులని కొత్తగా వచ్చిన పశువులలోకి అలో చేయకూడదు అనమాట. అంటే కొత్తగా వచ్చిన పశువుల్ని మనం ఎట్లా అయితే సపరేట్ గా ఉంచుతున్నామో రెగ్యులర్ పర్సన్ కాకుండా వాటికి కూడా సపరేట్ పర్సన్ ని అలాట్ చేసి వాటికి సరైన ఆహారము అవి ఇచ్చేటట్టు చూసుకోవాలి. అదే విధంగా ముఖ్యంగా శుభ్రత, గాలి ప్రసరణ కలిసిన గుడిసెలు ఇవన్నీ కూడా ప్రాపర్ గా అంటే కొత్తగా వచ్చిన పశువులకి అంటే అందేలాగా చూసుకోవాలి. దాంతోపాటు కాలు శుభ్రం చేయడానికి నార్మల్ గా మనం అంటే ఫామ్ లో ఎంటర్ అవ్వడానికి పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాలు అవి మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ఒక షెడ్ నుంచి ఇంకొక షెడ్ కి వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి వ్యాధి వ్యాప్తి అనేది అరికట్టడం జరుగుతుంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే తడిగడ్డి తక్కువగా ఇవ్వాలి, ఈ రఫేజెస్ కాన్సన్ట్రేట్స్ అనేవి సరైన మోతాదులో ఇవ్వడం అనేది చేయాలి. పీడిత పశువులని ముఖ్యంగా వేరుగా సపరేట్ గా ఉంచాలి. వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత ప్లస్ పల్స్ రేటు, రెస్పిరేటర్ రేటు, హార్ట్ రేట్, టెంపరేచర్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం నివారించగలిగిన చర్యలు. ప్రత్యేకించి వర్షాకాలం చలికాలంలో రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
1: మరి శ్వాసకోశ వ్యాధులు పశువులలో వచ్చిన వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటే వాటి నుండి ఈ పశువులకు శ్వాసకోశ వ్యాధులు అరికట్టవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను శ్రోతలకు అందించడం జరిగింది. మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి చాలా చక్కటి సలహాలు సూచనలు తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వర్షాకాలంలో పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశం గురించి మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు వెటర్నరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జె జ్యోతి గారితోటి పరిచయం విన్నారు. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.
3: ముత్యాల ముగ్గులు వేసే ఓ

పంట పొలాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్త్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
2: నమస్కారం సార్.
1: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి. అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి? దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
2: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పిడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పిడబ్ల్యూ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ

0: మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2వ భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
1: సార్, మరి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
0: సో ఈ యాప్ లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్ కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్ లో నమోదు చేస్తారా?
0: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
1: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 లో ఉపాధ్యాయులు, పార్ట్ 2 లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
0: పార్ట్ 1 లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
0: పార్ట్ 2 లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు, కళాశాలకైనా అన్ని స్కూళ్లు, కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం, లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యూడిఐడి, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం కానీ, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం కానీ ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యూడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్

0: ఉండొచ్చు. అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్ అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
1: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
0: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
1: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
0: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని ఉపాధ్యాయులు సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
1: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి, ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుంది అనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాచే అవకాశం ఉంది.
0: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మన క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
1: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రిన్యువల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
0: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
1: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
0: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
1: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
0: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రెషస్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయూతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రెషస్ టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి

0: ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
1: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా హనుమకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లి నుంచి క్వాతం రవీందర్, స్వరూప, సతీష్, మమత, సుమన్, శ్రవంతి, రాజేష్, లక్ష్మీ సహస్ర, సాన్విశ్రీ, శ్రీ హన్సిక, రిత్విక్ వీరందరూ కోరుతున్న పాట దశావతారం చిత్రంలో పాటను వినిపించమని కోరుతున్నారు. దశావతారం చిత్రంలోని పాట

నిలువు నామం దాచుతలను మీకు పంచనులే, నిలువు నానను చీల్చుతున్న మాట మాచనులే.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్ వీరంతా పెద్దపల్లి జిల్లా ఖమాన్పూర్ నుంచి కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట దేవుళ్ళు చిత్రంలో చిత్ర స్వర్ణలత పాడిన పాట. గీతరచన జొన్న విత్తుల, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: కార్యక్రమంలో తర్వాత వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, వీరస్వామి, రేష్మ వీరంతా శంకరాభరణం చిత్రం నుంచి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారు. వీరి కోసం శంకరాభరణం చిత్రంలో ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.
1: నంబర్ 1950.

సమయంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి మండలం నుంచి క్యాదర్ వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త వీరందరూ కోరుతున్న పాట దేశమొదురు చిత్రంలో ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. దేశమొదురు చిత్రంలో రంజిత్ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం చక్రి.

0: మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాండ్స్ సర్దార్ పాపారాయుడు, లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మరియు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్న పాట సింధూర పువ్వు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన రాజశ్రీ, సంగీతం మనోజ్ జైన్.

కార్యక్రమంలో తర్వాత వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరంతా కూర్చున్న పాట ఖైదీ చిత్రంలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గుండమ్మ కథ చిత్రంలో ఘంటసాల పాడిన పాట. గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల. ఈ పాట వినిపించమంటూ హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి జరుపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: లోకం.
1: కార్యక్రమంలో తర్వాత వరంగల్ నుంచి రుద్రాక్షిణి, బుట్టు, రంజిత్, శ్రీను, సుమన్, వీరేందర్, రమేష్, పాష, యాదగిరి వీరంతా కోరుతున్న పాట బృందావనం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం మాధవపెద్ది సురేష్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మరియు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎర్రగట్టు నుంచి, హనుమకొండ ఎర్రగట్టు గుట్ట నుంచి బోడ కమల, బోడ జయేందర్ వీరు కోరుతున్నారు. ఆలుమగలు చిత్రంలో ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారు. ఆలుమగలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, నల్లారి శంకరి, కదిరేశమ్మయ్య, ఉప్పుల భాగ్యమ్మ, బరిగగట్టన్న, చెల్పూరు శ్రీను వీరంతా కోరుతున్న పాట సీతయ్య చిత్రంలో ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మరియు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరు కోరుతున్న పాట స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో కేకే వర్ధిని పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం MM కీరవాణి.

కార్యక్రమంలో చివరిగా నేనున్నాను చిత్రంలో ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భరత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విష్ణు లోద్, భారతీ, భరత్ కోరుతున్నారు.

మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ మరియు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ శ్రీ సరోజా జి లాలిహియా గార్ల గాత్రయుగళం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాంబే సిస్టర్స్ శ్రీ సరోజా మరియు శ్రీ లాలిహియా గార్ల గాత్రయుగళం.

మీరు ఇంతవరకు బాంబే సిస్టర్స్ శ్రీ సరోజా జి లాలిహ్యా గార్ల గాత్ర యుగళం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.

0: 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 28th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో జరుగుతున్న ఈ ఏషియన్ గేమ్స్పై ఈరోజు హైలైట్స్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: The Indian contingent is also in action in the kayak, where there are a lot of gold medals at stake. Also in artistic gymnastics, Pranati Nayak is in action in the women's world final. And not only this, but the Indian men's team is in action in Kabaddi. The Indian's men's team has a blockbuster hockey match against South Korea. We have our boxers also in action. So it's going to be an action-packed day at the Asian Games. So make sure you stay tuned for all the updates coming to you every hour on the hour from 9:30 a.m. on Akashwani. So for producer Shahnawaz Khan, editor Vandana Bhadwaj and me Abhinav Punchi, we bid you farewell and hoping for another great day for the Indian contingent at the Asian Games.
1: Asian Games 2026, Aichi Nagoya.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లక్షాధికారి చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.
3: పశువులలో ఎక్కువగా మరణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రాజమకుటం చిత్రంలో పీలీలా పాడిన పాట. గీత రచన కృష్ణశాస్త్రి, సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాత గులేబా కావాలి కథ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రక్త సంబంధం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన అనిశెట్టి, సంగీతం ఘంటసాల.

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆత్మబలం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి

కార్యక్రమంలో తర్వాత వేటగాడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బందిపోటు దొంగల చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పెండియాల.

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బంగారు గాజుల చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ముత్యాల ముగ్గు చిత్రంలో పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణరెడ్డి గీతం, సంగీతం కెవి. మహాదేవన్.

0: కార్యక్రమంలో చివరిగా సోగ్గాడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
1: చలి.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 22 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.